ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 12 రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జులై 3 తేదీ శుక్రవారం శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎన్నో దేవాలయాలకు చాలా విశిష్టత ఉంది. ఇలా విశిష్టత కలిగిన దేవాలయంలో విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవాలయం కూడా ఒకటి. ఇవాళ క్షేత్ర దర్శనంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం మాట్లాడుకుంటున్నాం విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి ఆలయం గురించి. అయితే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి తల కాళ్ళ దగ్గర ఉండటమే ఇక్కడ విశిష్టత. అమ్మవారి విగ్రహానికి వెనక భాగంలో తల బదులు శ్రీచక్రం ఉంటుంది. ఎక్కడైనా అమ్మవారికి చీర, పళ్ళు, పంచభక్ష పరమాన్నాలను మొక్కుకుంటారు కదా, కానీ విశాఖలో ఉన్న ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు, అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సత్యంగల తల్లిగా, గౌరీ స్వరూపంగా ఎరుకుమాంబ అమ్మవారిని కొలుస్తారు.

క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎరుకుమాంబ అమ్మవారి గురించి, ఆలయ విశేషాల గురించి. అయితే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే 7వ శతాబ్దం నుంచి ఎరుకుమాంబ అమ్మవారు ఇక్కడ కొలువయ్యారని స్థలపురాణం చెబుతోంది. గతంలో అక్కడ ఉన్న గ్రామ ప్రజలను రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఖాళీ చేయించారట. ఆ సమయంలో దేవతా విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందిట. అయితే వేరుపడిన అమ్మవారి శిరస్సు అతికించినా నిలవలేదు. మళ్లీ భక్తులు అమ్మవారిని కొలవగా శిరస్సు కాళ్ల దగ్గరే పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తానని ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్టు పురాణగాథ.

క్షేత్ర దర్శనంలో మనం ఎరుకుమాంబ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ ఆలయంలో ప్రతి బుధవారం రోజు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో వారి కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు.

విశాఖపట్నంలో దొండపర్తిలో ఉన్న ఇరుగుమాంబ ఆలయంలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:00 నుంచి 5:30 వరకు స్నానఘట్టాలను ఘనంగా జరుపుకుంటారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం మాదిరిగానే గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఇరుకుమాంబ అమ్మవారిను ఘనంగా పూజిస్తారు భక్తులు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా.

0: మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 నాటి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
1: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అపనాతే హుయే అప్నీ ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
0: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది. ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, आर्थिक

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర

0: సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్ధహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందంపైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముగ్ధహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత్, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం, పురుషులలో సంతానలేమి, ఈ అంశం గురించి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీయేసు రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన పురుషుల్లో సంతానలేమి సమస్యలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వాజీకరణ చికిత్సలో నిష్ణాతులు డాక్టర్ కుందేరు లక్ష్మీప్రసాద్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో విడ్డూరం అందామా విచిత్రం అందామా, చాలా మటుకు ఐవీఎఫ్ సెంటర్స్ సమాజంలో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ సంతానలేమికి గల సమస్య కారణాలేంటి, వాటిని మనము ఆయుర్వేద చికిత్స ద్వారా ఏదైనా సమాధానం ఇవ్వచ్చంటారా?
1: మగవారిలో ఈ సంతానలేమి సమస్య అనేది సమాజంలో చాలా తీవ్రమైపోయింది. మగవారిలో వీర్య కణాల లోపం అనేది కూడా ప్రధానమైనటువంటి కారణం అండి. ఈ సంతానం అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఒక సహజమైనటువంటి ఒక ప్రక్రియ. అది మగ ఆడ ఇద్దరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక వహిస్తారు. ఈ మగవారిలో వచ్చేటువంటి వీర్య కణాల లోపాలు అనేది మారుతున్న సమాజంలో ఇప్పుడున్నటువంటి అనేక రకాల కారణాల చేత మగవారిలో వీర్య కణాల సంఖ్య అనేది చాలా మటుకు తగ్గిపోవడం జరిగిందండి. ఒకప్పుడు మనం చూసుకుంటే తాతలు ముత్తాతలు వారి యొక్క సంతానం చూసినట్లయితే ఒక్కొక్కరికి 10 మంది 9 మంది పైనే ఉండేటువంటి పరిస్థితి. వారి యొక్క వీర కణాల సంఖ్య చూసుకున్నట్లయితే అప్పుడు 100 మిలియన్స్ నుంచి 500 మిలియన్స్ వరకు ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మనము 20 మిలియన్స్ కణాలే నార్మల్ కౌంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మగవారి యొక్క పొటెన్సీ అనేది తగ్గిపోయింది అనేది ఇది ముఖ్యంగా మనం ఒక ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు.
0: సంతానలేమి సమస్యకు వీర్య కణాల తగ్గుదలకు ముఖ్యంగా ఏ కారణాలు ఉన్నాయన్నారు డాక్టర్ గారు?
1: ముఖ్యంగా మన ఆహారం విహారం వీటి వల్ల, అదేవిధంగా అలవాట్ల వల్ల వారిలో అనేక రకాల శరీరంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. దానిలో ప్రధానంగా మనం చెప్పుకోవాలి అంటే మానసిక సమస్యలు, హార్మోన్ సమస్యలు, టెస్టిస్లో రక్తనాళాల్లో మార్పులు అంటే వెరికోజులు అనేటువంటి పరిస్థితి, వారికి వీర్య కణాలు ఉత్పత్తి అయి ప్రయాణించేటువంటి మార్గంలో ఇన్ఫెక్షన్స్ రావటం, అడ్డంకులు రావటం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేయటం, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం, డ్రగ్స్ లాంటి ఆల్కహాల్ లాంటివి ఎక్కువ తీసుకుంటాం, స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉండటం, కొన్ని రకాలైనటువంటి సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కనుక గురైనట్లయితే వారికి మగవారిలో ఈ కౌంట్ అనేది తగ్గిపోవటం ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ కరోనా కనిపించినప్పుడు కూడా చాలామంది మగవారిలో కౌంట్ తగ్గిపోవడం జరిగింది. అదేవిధంగా ట్యూబర్క్లోసిస్ కండిషన్ కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఈ కౌంట్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నప్పుడు గవద బిళ్ళలు అంటాం, సో ఆ ఇన్ఫెక్షన్ కనుక మనకి మెడ కింద వచ్చేటువంటి వాపు
0: మమ్స్
1: లాంటివి, సో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు వారికి పూర్తి స్థాయిలో కౌంట్ తగ్గిపోవటం కానీ 30 సంవత్సరాల తర్వాత కౌంట్ 0 అయిపోయిన వాళ్ళని మేము ఎక్కువ చూసాం. ఇది చాలామందికి తెలియదండి. ఈ వీర్య కణాలు యొక్క ఉత్పత్తి అనేది మనకి టెస్టిస్లో నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అది మగవారికి 11 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి మనకి ఈ వీర్య కణాల ఉత్పత్తి స్పెర్మటోజెనిసిస్ అనేవి మొదలైంది. చివరి వరకు జీవితకాలం చనిపోయేంత వరకు కూడా మగవారిలో ఈ వృషణాల్లో ఈ స్పెర్మటోజెనిసిస్ అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియ. ఇది కంట్రోల్ చేసేది ఎవరంటే మన బ్రెయిన్. మన బ్రెయిన్కి ప్రకృతి ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఆహార అన్వేషణ, ఆహారాన్ని పూర్తి స్థాయిలో అరిగేలా చేయటం, అరిగిన తర్వాత మన శరీరాన్ని ఎదిగేలా చేయటం, ఇలా ఎదిగినటువంటి శరీరంతో మన యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడానికే బ్రెయిన్ యొక్క ప్రధానమైనటువంటి పని అదేనండి. సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కానీ బ్రెయిన్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పని ఇదేనండి. ఇవ ఎప్పుడైతే ఇది ఇంబ్యాలెన్స్ అవుతుందో ఖచ్చితంగా బ్రెయిన్కి అది ఆ ఎఫెక్ట్ వస్తుంది. తద్వారా హార్మోన్ చేంజెస్ కనిపిస్తాయి, అదేవిధంగా టెస్టిస్ మీద తీవ్ర ప్రభావం కనిపిస్తుంది, ఆ వాతావరణ కాలుష్యం కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో తద్వారా వీరి కణాల లోపాలు జరగటం. సంతాన లేమి అంటే అది లేమి, అది ఒక లోపం. సో రోగం వేరు లోపం వేరు. లోపాన్ని ఎప్పుడు మనం జయించాలి, రోగాన్ని అయితే నివారించాలి. లోపాన్ని జయించాలంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. వీరి కణాల యొక్క లోపాల యొక్క టైప్స్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా
0: ఎన్ని రకాలుగా ఉంటాయండి?
1: ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మగవారికి 20 మిలియన్స్ కౌంట్ కనిపించాలండి. 50% దానిలో మోర్టాలిటీ కనిపించాలి, ప్రోగ్రెసివ్ మోర్టాలిటీ. 80% అండ్ అబౌవ్ వారికి కణాల యొక్క ఆకృతి నార్మల్ ఫామ్స్లో ఉండాలన్నమాట. వాల్యూమ్ తీసుకున్నట్లయితే, వీర్యం యొక్క పరిమాణం తీసుకున్నట్లయితే క్వాంటిటీ 2 ml కన్నా అబౌవ్ ఉండాలండి వీర్యం బయటకు వచ్చిన తర్వాత. ఈ రకంగా ఉండి మగవారిలో సెక్స్ ప్రాబ్లం లేకోకుండా, లేడీస్లో కూడా ఎలాంటి సమస్య లేకపోతే 90% అండ్ అబౌవ్ వారికి సంతానం న్యాచురల్గా పుట్టేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎప్పుడైతే ఈ కౌంటు తగ్గటం, కౌంట్ తగ్గినటువంటి దాన్ని 20 మినిట్స్ కన్నా కౌంట్ తగ్గితే మనము అలిగోస్పెర్మియా అంటామండి. అదేవిధంగా శుక్ర కణాల యొక్క కదలికల్లో చాలా లోపాలు కనిపిస్తే మనం అస్థినోపస్పెర్మియా అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా

0: విధంగా మనకి వీర కణాల కదలికలు పూర్తి స్థాయిలో జీరో ఉంటాయండి చారమందులో. దాన్ని నెక్రోజోస్ పరిమయం అని చెప్పడం జరుగుతుంది. వీర కణాల యొక్క ఆకృతి అంటే వాటి యొక్క తల తోక వీటిలో కనుక తేడా ఉన్నట్లయితే దాన్ని టెరిటోస్ పరిమయం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కౌంట్ జీరో అనేటువంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇది దీన్ని మనం అజూస్పెర్మియా కండిషన్ అంటాం. ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి బై బర్త్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అంటే బై బర్త్ ఉన్నటువంటి వారికి మనం ఎలాంటి చికిత్సలు చేయలేము, వారికి కౌంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదండి.
1: కాంజెనిటల్,
0: ఎస్. సో అది టెస్టిస్ చిన్నగా ఉండటం కొంతమందిలో, లేకపోతే అసలు వాళ్ళకి ప్రోస్టేట్ గ్రాండ్ దగ్గర ఎజాక్యులేటరీ డక్ట్ లేకపోవటం, సెమినల్ వెసికల్స్ లేకపోవటం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ముందు నుంచి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్, ఈస్ట్రోడియల్ హార్మోన్, టెస్టోస్టెరోన్ హార్మోన్, వీటిలో హార్మోన్స్ సమస్యలు ఉండటం, ఇలాంటి వారిని మనం ఏం చేయలేమండి. సో టైప్ టూ ఏముంటుందంటే వారికి ముందులో కౌంట్లో కౌంట్ కనిపిస్తుంది వారికి, తర్వాత వారికి కౌంట్ నిదానంగా తగ్గిపోతుంది, కొంతమందిలో జీరో అయిపోతుంది. వీరిని మనం నార్మల్ చేసేటువంటి పరిస్థితి కానీ, లేదా కౌంట్ అట్లీస్ట్ కొంత అట్లీస్ట్ వాళ్ళు ఈ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆధునిక శైలిలో ఉన్నటువంటి ఐవీఎఫ్ కానీ ఐయూ కానీ ఇట్లాంటి ప్రక్రియలను వాడుకుని పిల్లలు పుట్టే పరిస్థితికి అయితే మనం తీసుకురావచ్చు ఆయుర్వేద చికిత్స.
1: మళ్ళీ పునరుత్తేజం చేయొచ్చు అంటారు?
0: చేయొచ్చండి, ఖచ్చితంగా.
1: డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, సంతానాలేమి సమస్యలు అంటే ఈ శుక్రకణాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు అది నిర్ధారించుకోవడానికి ఏ రకమైన డయాగ్నోస్టిక్ టెస్ట్ పరీక్షలు చేయించాలంటారు?
0: పరీక్షలు ఎంత అవసరమో ఇప్పుడు నేను చెప్పేటువంటి జాగ్రత్త కూడా చాలా అవసరం అండి మన యువతకి. ముఖ్యంగా ఫస్ట్ సంతానలేమైనటువంటి ఈ సమస్యకి ముఖ్యమైనటువంటి కారణం లేట్ మ్యారేజ్ అండి. ఆటోమేటిక్గా ఇది సంతానలేమిగా దారితీస్తుందండి. ఎందుకంటే 30-30 సంవత్సరాలలోపు వచ్చేటువంటి వయసు వారిలో వారు అనేక రకాల అలవాట్లకు లోనై ఉంటారు. ముఖ్యంగా లేట్ నైట్ డిన్నర్స్, లేట్ నైట్ పార్టీస్, అదేవిధంగా మగవారిలో ఉండేటువంటి స్మోకింగ్ హ్యాబిట్ కానివ్వండి, ఆల్కహాల్, ఈ కండిషన్స్, అలాగే సెల్ఫ్ మెడికేషన్, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేయటం, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడేయటం, ఇలాంటి వారు కూడా ఎక్కువ అవుతున్నారు. వీటి వలన వారికి 30 ఇయర్స్ వచ్చేసరికి శుక్రకణాల మీద విపరీత స్పెర్మటోజెన్స్ మీద విపరీతమైనట్టు ఎఫెక్ట్ పడి, ఇందాక నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయి, ఎల్గోస్పెర్మియా కానీ, అస్తనోస్పెర్మియా కానీ, నెక్రోజోస్పెర్మియా కానీ, టెరటోస్పెర్మియా కానీ, అజోస్పెర్మియా కండిషన్స్లోకి వెళ్ళిపోతున్నారు 30-35 ఇయర్స్కే. కాబట్టి దీన్ని గమనించుకోవాలి అంటే, ఒకవేళ మీరు కనుక 30-35 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మీరు అవి 25 ఇయర్స్ నుంచే మీరు అవి చెక్ చేయించుకుంటా, దానిలో కనుక మార్పు వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మీరు తగినటువంటి చర్యలు కనుక దాన్ని తీసుకున్నట్లయితే, అది ఆహారంలో మార్పులు, కొంత మెడికేషన్, కొంత ట్రీట్మెంట్స్ రూపంలో తీసుకున్నట్లయితే మీకు కౌంట్ మెయింటైన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షలు ఏంటి అంటే, సెమన్ అనాలిసిస్ అనేటువంటి పరీక్ష, 3 డేస్ మినిమం హస్తప్రయోగం చేయకోకుండా, లేకపోతే సెక్స్లో కూడా పాల్గొకుండా, అవి సెమన్ అనేది కలెక్షన్ హస్తప్రయోగం ద్వారా కానీ లేదా మీ యొక్క పార్ట్నర్ సహకారంతో కానీ ల్యాబ్లోనే ఇస్తే మంచిదండి. అలాగే సెమన్ అనాలిసిస్తో పాటుగా సెమన్ కల్చర్ అనేటువంటి పరీక్ష కూడా చాలా అవసరం అండి. అది 3 డేస్ తర్వాత వస్తుంది, అదే శాంపుల్ సరిపోతుంది, 3 డేస్ తర్వాత వస్తుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేటువంటి టెస్ట్ అండి. సో ఈ అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేటువంటి పరీక్ష ల్యాబ్లో చేస్తారు, అది దానికేమి ఎలాంటి ప్రికాషన్స్ అవసరం లేదు, ఎప్పుడు ఇచ్చినా చేస్తారు. దీని ద్వారా తెలిసేది ఏంటంటే టెస్టిస్ యొక్క సైజ్ ఏ రకంగా ఉన్నది, అదేవిధంగా టెస్టిస్కి రక్త ప్రసరణ ఎలా ఉంది, అదేవిధంగా సెమినల్ వెసికల్స్ ఏ రకంగా ఉన్నాయనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిలో నెక్రోజోస్ పరిమే అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అంటే అసలు ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉండదు, జీరో ఉంటుంది మొటిలిటీ, కౌంట్ కనిపిస్తుంది వాళ్ళకి. సో అది కూడా ఈక్వల్ టు అజోస్ పరిమే కిందే మనం పరిగణించాలి, ఎందుకంటే తద్వారా వాళ్ళకి సంతానం పరిగే పుట్టేటువంటి అవకాశాలు ఉండవు అన్నమాట. సో ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు టీఆర్యుఎస్ అనేటువంటి పరీక్ష ఉంటుందండి, అంటే యానల్ రీజియన్ ద్వారా స్కాన్ తీసి చూస్తారు, అంటే సెమినల్ వెసికల్స్ని, అదేవిధంగా ఎజాక్యులేటరీ డక్ట్ని, అదేవిధంగా ప్రోస్టేట్ గ్రంథి యొక్క పనితనాన్ని కూడా మనం ఈ యొక్క స్కాన్ ద్వారా చూడొచ్చు. అదేవిధంగా ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, థైరాయిడ్, ఈ హార్మోన్స్ యొక్క టెస్టులు కూడా చేయించాలండి. స్పెర్మటోజెనిసిస్ ముఖ్యంగా జరగాలి అంటే, వీరికణాలు ఉత్పత్తి జరగాలి అంటే మన యొక్క మానసిక పరిస్థితి మీద, బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ యొక్క సంకేతాల ద్వారా ఆ హార్మోన్స్ యొక్క ఉత్పత్తి మీద, అదేవిధంగా వృషణాలకి, టెస్టిస్కి రక్త ప్రసరణ ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి పరిస్థితి మీద, వీరకణాలు పుట్టి ప్రయాణించేటువంటి మార్గం మీద, మీ యొక్క ఆహారపు అలవాట్ల మీద, దీని మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుందండి. సో ఎందుకంటే టెస్టిస్ ఎప్పుడు కూడా మగవారిలో వృషణాలు మీరు గమనించినట్లయితే మన యొక్క శరీరానికి కొద్దిగా దూరంగానే వేలాడుతూ కనిపిస్తాయి, ఎందుకంటే మన టెస్టిస్కి మన యొక్క బాడీ టెంపరేచర్ కన్నా కొద్దిగా తక్కువ స్థాయి ఉంటేనే ఈ స్పెర్మటోజెనిసిస్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బాడీ టెంపరేచర్స్ పెరిగినప్పుడు కూడా వీరకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. వీరకణాల యొక్క సంఖ్య మన ఋతువులు బట్టి కూడా మారుతూ ఉంటుంది మగవారిలో. అదే వేసవకాలంలో చూసుకున్నట్లయితే కౌంట్ సహజం కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంది, శీతాకాలంలో చూసుకున్నట్లయితే కౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని అదే సమ్మర్లో మ్యారేజ్ చేసుకుంటే

0: ప్రదేశాలకి మీరు హనీమూన్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అనమాట. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టెస్టిస్కి చాలామంది మగవారు ఈ కౌంట్ తగ్గడానికి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని మనం చెప్పుకోవాలంటే, ప్రతి మగవారు కూడా మ్యాక్సిమం జీన్స్ ప్యాంట్ ఎక్కువ వాడుతున్నారండి, అది టైట్ జీన్స్ ప్యాంట్, టైట్ అండర్వేర్స్. మళ్ళీ ఈ బైక్స్ మీద వాళ్ళు ట్యాంక్ పైన వాళ్ళు టెస్టిస్ కరెక్ట్గా టచ్ అవుతూ ఉంటుంది, అది లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు, 100 కిలోమీటర్స్ వితౌట్ ఎనీ రెస్ట్, టేకింగ్ రెస్ట్. తద్వారా ఏమవుతుందంటే టెస్టిస్కి పూర్తి స్థాయిలో రక్త సరఫరా అందకపోవటం ఒకటి, అదేవిధంగా టెంపరేచర్స్ అక్కడ పెరిగిపోవటం వల్ల స్పెర్మటోజెనిసిస్ తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అని ఉంటుందండి, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా కౌంట్ మోటిలిటీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. మగవారిలో వచ్చేటువంటి ఈ సెక్స్ సమస్యలు ఏవైతే ఉంటాయో వీటి ద్వారా కూడా మగవారి కారణం చేత పిల్లలు పుట్టకుండా ఉండటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
1: డాక్టర్ గారు, ఆయుర్వేద చికిత్స విధానంలో ఏ రకమైన వైద్యం అందిస్తారు?
0: ఆయుర్వేదంలో ఈ మగవారిలో ఈ కణాలు, శుక్ర కణాలు మంచిగా పుట్టడానికి, సంతానలేమి సమస్యలకి ఖచ్చితమైనటువంటి చికిత్సలు వాజీకరణ చికిత్సలు అని నామకరణం చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అది ఆయుర్వేద గ్రంథంలో నిక్షిప్తమై చేయడం జరిగిందండి. దీనిలో కేవలం మందులు ఒకటే కాదండి, మన యొక్క ఆహార నియమాలు కూడా మనం ప్రకృతి తగ్గట్టుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వారికి ఈ పంచకర్మ చికిత్సలు చాలా ఉపయోగపడతాయండి.
1: డాక్టర్ గారు, ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం చాలా మందికి అలవాటైంది, అందున శృంగార జీవితానికి సంబంధించి స్టీరాయిడ్స్ వాడడము, అలాగే శిలాజిత్ అని చెప్పేసి ఏదో దొరికింది మార్కెట్లో ఏ పేరు కనబడితే ఆ పేరు తీసుకొని వాడుతుంటారు, ఇది కూడా ఈ సంతానాలేమి సమస్యకు దారితీస్తుందా?
0: ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే మీరు స్వతంత్రంగా మీరు సొంత డెసిషన్స్తో ఒక ఇమ్మెచ్యూర్ నాలెడ్జ్తో తీసుకునేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయి, సప్లిమెంట్స్ కానివ్వండి, అవి ఫ్యూచర్లో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సలహా మేరకే మీరు ఆ సప్లిమెంట్స్ కానీ ఆ యొక్క ప్రొసీజర్ని కానీ తీసుకుంటే మంచిదని నా సూచన అండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో యువతకి పెళ్లికి ముందే ఒకసారి డాక్టర్ గారిని కలిసి పరీక్ష చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ సంతానలేమి సమస్య రాకుండా కూడా చూసుకునే అవకాశం ఉందంటారా?
0: ఇది మీరు ప్రశ్న కన్నా ఇది మంచి సూచన అని చెప్తున్నారండి మీరు మీ ద్వారా. ఇది ఎంత మంచి సూచన అంటే, ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా 25 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎప్పుడైతే మ్యారేజ్ అనుకుంటారో, స్త్రీలు అయితే గైనకాలజిస్ట్ని, జెంట్స్ అయితే ఫిజిషియన్ని, లేకపోతే మా దగ్గరికి వచ్చినా తగినటువంటి టెస్టులు చేసి వీటిని మీరు క్లియర్ చేసుకొని హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఉంటే అవి కూడా నార్మల్ చేసుకుని అప్పుడు మీ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇరువురు కూడా బాగుంటారు, మీ లైఫ్ని కూడా బాగా మంచిగా లీడ్ చేస్తారు, మంచి సంతానం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే, సంతానం కలగటం ఒకటే కాదండి, ఇక్కడ సంతానం కలగాలంటే శుక్రకణాల యొక్క ఉత్పత్తి క్వాలిటీ బాగుంటేనే పిల్లలు మంచిగా పుడతారండి. అదేవిధంగా లేడీస్లో ఎగ్ రిలీజ్ కరెక్ట్గా ఉంటేనే పిల్లలు మంచిగా పుడతారండి. ఎప్పుడైతే ఈ రెండు జరగనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పుట్టే పిల్లలు చాలా మందిలో చూస్తున్నాం, పిల్లలు పుడతాం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లో చూసేటువంటి చాలా పిల్లల్లో హైపర్ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుందండి, ఓసీడీ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తుంది. పుట్టిన తర్వాత మీకు వారు ఇంకా ఎక్కువ బడ్డన అవుతారు. ఇప్పుడు జీవితకాలం కూడా పిల్లలు మనమే చూసే పరిస్థితి, మీరు ముసలివారు అయిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళ జాబులు వదిలేసి ఆ పిల్లల చుట్టూ తిరిగే పరిస్థితి చాలా మందిని మనం చూస్తున్నాం.
1: సంతోషం కాకుండా సమస్యాత్మకం అయ్యే ప్రమాదం ఉందంటారు.
0: ఎగ్జాక్ట్లీ,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్తే అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనంలో పురుషులలో సంతానలేమి ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజనిలో ముందుగా పూజాఫలం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. నంద్యాల పొన్నాపురం నుంచి అంబటి నరసింహారెడ్డి లావణ్య, ఇంకా పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య అండాల్ ఘంటసాల పాడారు ఈ పాటని. ఎస్ రాజేశ్వర సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324082. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దిగ్గజ నటుల్లో ఎస్వి రంగారావు ఒకరు. వెండితెర మీద నవరసాలు అద్భుతంగా పండించిన గొప్ప నటుడు ఆయన. చార్లీ చాప్లిన్ లాంటి గ్రేట్ యాక్టర్ ప్రశంసలు అందుకున్న మహోన్నత వ్యక్తి. జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు అన్ని రకాల సినిమాల్లో నటించారు. ఆయన నటించని జోనర్ అంటూ లేదు, పాత్ర లేదు. ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా మాయాబజార్ సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్ సత్యమ్మ. ఇంకా వనస్థలిపురం నుంచి దోనల రేణుక బాలాజీ, కీసర రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి. వీళ్ళందరి కోసం ఈ పాట పింగళి నాగేందరరావు రచన, ఘంటసాల సంగీతం, మాధవ్ పెద్ది సత్యం పాడారు ఈ పాటని.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గోపాలుడు భూపాలుడు సినిమా నుంచి పాటనడుతున్నారు కీసర గోధుమకుంటి నుంచి బండి కృష్ణగూడ మల్లేష్, ఇంకా వనపర్తి నుంచి రామయ్య కార్తీక్, నాందేడ్ నుంచి గంగాధర్ విజయలక్ష్మి. ఘంటసాల సుశీల పాడారి పాటని డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324 0852. చిలక గోరింక సినిమా నుంచి ఈ పాట నడుపుతున్నారు సుచిత్ర నుంచి, మీనా కుమారస్వామి, ఇంకా జయశ్రీ నగర్ లక్ష్మీ నిలయం నుంచి జయలక్ష్మి, పుట్టపాక నుంచి భవాని వెంకట్, వీళ్ళందరి కోసం ఘంటసాల పాడిన పాట శ్రీశ్రీ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్, సునీత, ఇంకా నిజామాబాద్ డొంకేశ్వర్ నుంచి సత్యనారాయణ, నల్గొండ చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి, వీళ్ళందరి కోసం ఆలాపన సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

ఘర్షణ సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. చోటుపల్లి నుంచి హేమలత విశ్వనాథ్, ఇంకా ఆత్మకూరు నుంచి శివారెడ్డి లక్ష్మీదేవి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగదల మార్కండయ్య లక్ష్మి, ఇంకా సికింద్రాబాద్ నుంచి ఆర్నిక శశికళ, వీళ్ళందరి కోసం ఈ పాట చిత్ర పాడారి. పాటని రాజశ్రీ రచన, ఇళయరాజా సంగీతం అందించారు.

0: పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను.
1: శుభోదయం, ఎలా ఉన్నారు?
0: బాగున్నా అమ్మా.
1: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: నా అభిమాన నటులు అయినటువంటి పామర్ల వెంకట రంగారావు గారి జయంతి సందర్భంగా జూలై 3 శ్రీ రంగారావు గారి జయంతిని పురస్కరించుకుని శ్రీనివాసం చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్.
1: శ్రీమూర్తుల గుప్తా గారి కోసం లక్ష్మీనివాసం చిత్రం నుండి ఒక మంచి పాట ఎస్వి రంగారావు గారి జయంతిని పురస్కరించుకుని.

0: శ్రోతలకు నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తీయని పాటలతో, సంగీత మాధుర్యంతో మనసులను నిత్యం రంజింపజేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజన్ కి స్వాగతం. హలో
1: హలో, నమస్తే అమ్మా. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త.

0: హలో జనరంజని.
1: అవునండి, జనరంజనికి స్వాగతం. గుడ్ మార్నింగ్.
0: సుజాత అండి నా పేరు.
1: సుజాత గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను.
1: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: వివాహ భోజనం.
1: మాయాబజార్ చిత్రం నుండి సుజాత గారి కోసం వివాహ భోజనం మంచి పాట అడిగారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: వివాహ భోజనం.

మజారే అప్పలాలు పులిహోర తప్పళాలు మజారే అప్పలాలు పులిహోర తప్పళాలు వస్వారే పాయసాలు ఎల్ల నాకే తాలు వివాహ భోజనంబు.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: కీసర్ ఔటర్ రింగ్ రోడ్ బబ్బూరి సదానంద్ గౌడ్ మేడం.
1: సదానంద్ గౌడ్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
0: చక్కటి పాటలు వినిపిస్తున్నారు జనరంజన్లో,
1: చాలా సంతోషం. చెప్పండి, మీకు ఇప్పుడు ఏ పాట వినిపించమంటారు?
0: డాక్టర్ బాబులో ఎస్వి రంగారావు పై చిత్రీకరించిన ఎవడు రా దొంగ ఎవడు రా, 2 నిమిషాలే ఉంటుంది పాట, ఎస్వి రంగారావుకు సంబంధించింది.
1: తప్పకుండా డాక్టర్ బాబు చిత్రంలోంచి మీకోసం, సదానంద్ గౌడ్ గారి కోసం ఈ పాట మన జనరంజన్లో.

సంఘాన్ని ఒక కోటుగా, సంఘాన్ని ఒక బూటుగా, న్యాయాన్ని ధర్మాన్ని లాజీవని ఎందుగా, దేశాలే వేస్తారే మోసాలే చేస్తారే వాళ్ళంతా దొంగ. నేను నేనా దొంగను ఎవరు?

కవలల శీలాన్ని అనా పైసలకు అన్నే అధమాధములు వాళ్ళంతా దొరలా. నేను నేనా దొంగను?

ఇసుకతో డాముల్ని సున్నంతో అన్నాన్ని రాళ్లతో బియ్యాన్ని నీళ్లతో మందుల్ని వ్యాపారం చేస్తారే పట్టపగలు దోస్తారే వాళ్ళంతా దొరలా నేను నేనా దొంగను ఎవడురా దొంగ ఎవడురా ఎవడురా

0: ఎవడురా దొంగ ఎవడురా, ఎవడురా దొంగ ఎవడురా, ఎవడురా దొంగ ఎవడురా.
1: హలో నమస్కారం అండి.
2: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: నమస్కారం, చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: యశ్వరంగారే చదరంగం నుంచి కూడా ఇవ్వండి.
2: చదరంగం సినిమా నుండి. ఓకేనండి, మురహరి గారి కోసం చదరంగం సినిమా నుండి ఒక మంచి పాట.

0: మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: బంగారు పాప సినిమాలోంచి తాధిమి తగధిమి తోల్బొమ్మ, దీని తమాస చూడవే కీల్బొమ్మ అంటూ మాధవపెద్ది సత్యం గారు పాడినటువంటి ఈ పాట వినిపించండి.
0: బాగుంటుంది ఆ పాట. బంగారు పాప సినిమాలోంచి మీకోసం ఈ పాట.

తాజిమితక జిమి తోల్ బొమ్మ దిని తమాస సూడ వెకీల్ బొమ్మ తాజిమితక జిమి తోల్.

0: హలో
1: హలో, నా పేరు మారేపైన శ్రీనివాసరావు.
0: శ్రీనివాసరావు
1: ప్రశాంతి
0: గారు,
1: నగర్
0: నమస్కారం.
1: దశుందేవపల్లి కొత్తగూడెం అండి.
0: నమస్కారం శ్రీనివాసరావు గారు, ఎలా ఉన్నారు?
1: నమస్తే మేడం. బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: ఈ తాతమ్మనవరు సినిమా నుంచి అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మశుద్ధికై మనసులు వాడుకునే నాటకం, వింత నాటకం. ఈ పాట వేయండి మేడం.
0: సరేనండి, తాత మనవడు చిత్రం నుంచి ఒక మంచి పాట మీకోసం.

అని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ఇంతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు జనరంజని. జనరంజన్ మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. గోరింటాకు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు.

గంగా భవాని, ఇంకా బెంగళూరు నుంచి మూర్తి మంగమ్మ, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ శాంత యాదగిరి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారి పాటని శ్రీ శ్రీ రచన కేవీ మహాదేవన్ సంగీతం అందించారు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.

నారీ నారీ నడుము మురారి సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. నిజామాబాద్ నుంచి శ్రీరామ్ హనుమానులు వసంత, ఇంకా హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి సౌజన్య శ్రీనివాస్, మేడ్చల్ బహదూర్పల్లి నుంచి రాహుల్, హేమలత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. ఆత్రేయ రచన, కేవీ మాధవన్ సంగీతం అందించారు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

జయసుధ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు బుధన్ పోచంపల్లి మాధవరెడ్డి చరస్ నుంచి బావుండ్ల రాజు మమత ఇంకా బిఎన్ రెడ్డి చైతన్య నుంచి జగన్నాథ్ వీళ్ల కోసం ఈ పాట దాసరి నారాయణరావు రచన రమేష్ నాయుడు సంగీతం అందించారు జయచంద్రన్ సుశీల పాడారి పాటని

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం. మళ్లీ మనం 10 గంటలకు ఎవరిగిన హిట్స్లు కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచే లక్ష్యంతో 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం పత్తి ఉత్పాదకత మిషన్ను వ్యవసాయ శాఖ గురువారం నాడు ప్రారంభించింది. ఈ పథకం అమల్లో భాగంగా వ్యవసాయ శాఖ సంచాలకుల కార్యాలయంలో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టామని అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున కంభం వై జంక్షన్ సమీపంలో వేగంగా వస్తున్న ఎరువుల లారీ ఆగి ఉన్న ఆటో ఢీకొనడంతో 4 మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 3 అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఒక చిన్నారి గాయాలతో మరణించింది. గాయపడిన వారిని గిద్దలూరు కంభంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్యారిస్లో బీఎన్పీ పారిబా గ్రూప్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఫ్లయింగ్ వేల్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ బాగాన్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ బలాన్ని గెరాడిన్ ప్రశంసించారు. భారత్ను కీలక కేంద్రంగా చేసుకుని తమ తయారీకి సంబంధించిన మొత్తం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫ్లయింగ్ వేల్స్ చూస్తోందని బాగాన్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ కొత్తగా ఎన్నికైన సభ్యుల కోసం 2 ఓరియంటేషన్ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు కోల్కతాలో ప్రారంభిస్తారు. కమిటీ వ్యవస్థలు, ఆర్థిక పర్యవేక్షణ, పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తారు. గంగానది పునరుజ్జీవనం కింద

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో తొలి అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో 1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయిన సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు సొగసు చూడతరమా సినిమా నుంచి అనురాధ శ్రీరామ్ పాడారీ పాటని సిరివెన్నెల రచన రమణీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకటేష్, చోటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: సమరసింహారెడ్డి సినిమా నుంచి పాట నడుతున్నారు భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, ఇంకా కల్వకృతి నుంచి నేదునేని కళ్యాణ్ చారి, ఆర్మూర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి, ఉదిత్ నారాయణ్, సుజాత పాడారి పాటని సిరివెన్నెల రచన మణిశర్మ సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 1995 నుంచి 2000 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్. ఇప్పుడు వచ్చేసింది గులాబీ సినిమా నుంచి. ఈ పాటను అడుగుతున్నారు నల్గొండ నుంచి అంజాచారి ఉపేంద్ర బ్రహ్మచారి, ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ ఇంద్రావేణి, ఎద్దుమైలారు నుంచి బాలకృష్ణ శారద. వీళ్ళందరి కోసం ఈ పాట. మనో గాయత్రి పాడారు ఈ పాటని. శశి ప్రీతం సంగీతం అందించారు. అలాగే శశి ప్రీతం ఇంకా సీతారామ శాస్త్రి కలిసి రచించారు ఈ పాటని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్

0: లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చాలా బాగుంది సినిమా నుంచి పాటను అడుగుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత, ఇంకా సంగారెడ్డి నుంచి దుర్గేష్, లావణ్య, కాశీబుగ్గ, వరంగల్ నుంచి నల సుదర్శన్, సరిత, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. సామవేదం షణ్ముఖ శర్మ రచన, కోటి సంగీతం అందించారు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ త్రాత్పాట. జీన్స్ సినిమా నుంచి పాట నడుతున్నారు బోరంపేట నుంచి సంతోష సుప్రియ, ఇంకా ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి శంకరపు రవి ఉమాదేవి, ఇంకా లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, వరంగల్ నుంచి శ్రీశైలం సునీత. వీళ్ళందరి కోసం ఈ పాట శ్రీనివాస్ పడారి పాటని ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రేమలేఖ సినిమా నుంచి పాట నడుతున్నారు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, ఇంకా డొంకేశ్వర్ నుంచి లక్ష్మీ ధనుష్, వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి ఇబ్రహీంపట్నం నుంచి గోపి కిషన్, ఉమావతి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడారి పాటని భువనచంద్ర రచన, దేవా సంగీతం అందించారు.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

తెనాలి సినిమా నుంచి పాట నడుపుతున్నారు గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వర రమాదేవి, నిజామాబాద్ నుంచి నరసింగరావు, జక్రన్పల్లి నుంచి అఖిల అరుణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారి పాటని వెన్నెలకంటి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: పెద్దన్నయ్య సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మికి ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. వేటూరి రచన, కోటి సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాము ఆహా సినిమా నుంచి వందే మాత్రం శ్రీనివాస స్వీయ సంగీతంలో పాడిన పాట సిరివెన్నెల రచన. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి నెలకొందల మార్కండేయ, లక్ష్మి వరంగల్ డాక్టర్స్ కాలనీ నుంచి నర్సయ్య రామస్వామి, ఇంకా పెద్దపల్లి ప్రగతి నగర్ నుంచి మల్లేశం రమ్య,

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతుంది. ఈ కీలక భేటీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇరుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరవుతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలాగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపైన ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్న లోపల కుమ్మకయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించేందుకు తేదీ, సమయం, వేదిక నిర్ణయించడానికి బీజేపీ సిద్దంగా ఉందని, ఇరు పార్టీలు ముందుకు రావాలని సవాల్ విసిరారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాల ఆధారాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచేలాగా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలోని ఓటర్ల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల ప్రత్యేక ముసాయిదా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గల ఈఆర్ఓ కార్యాలయాల్లో 16 ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. భారత నౌకాదళానికి చెందిన తూర్పు ఫ్లీట్ నౌకలు ఉదయగిరి, కవరత్తి, శక్తి నిన్న సింగపూర్లోని చాంగి నేవల్ బేస్కి చేరుకున్న ఈ పర్యటన ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన సుదీర్ఘ సంబంధాలకు నిదర్శనమని, అలాగే ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత నౌకాదళం కొనసాగిస్తున్న కార్యాచరణ మోహరింపులో ఇదొక భాగమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుంచి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 7 నిమిషాలు కావస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న దిగ్గజ నటుడు ఆయన. నటులు, దర్శకులు, కథా రచయిత, నవరసాలను వెండితెరపై అత్యద్భుతంగా పండించే నటుడు ఆయన. విశ్వ నట చక్రవర్తిగా తెలుగు పరిశ్రమలోనూ, అలాగే తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థానాన్ని సంపాదించుకున్న విశ్వ నట చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో. మరింతకీ ఎవరైనా, ఇందాక పాట వేశాను కదా, మరి గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.

0: マヌジェネレンジェヌ。
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: దానవ వీరులారా, దిక్పాలకులను బంధించి హిరణ్య నగరమునకు కొనియండి. సూచితివా నారద, ముల్లోకములు జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చినాం.
3: అవునవును, సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కందుల పండువగా కళకళలాడుతున్నది.
2: సేనాపతి, వీరిని కారాగారమున పారవేయుడు.
3: దానవేంద్ర,
2: ఏం?
3: నాదొక చిన్న విన్నపము. వీరిని వారి వారి స్థానములందే ఉంచవచ్చునే.
2: సురపక్షపాతివి, బుద్ధి పోనిచ్చితివి కాదు.
3: ఆగ్రహింపకము. దిక్కులను పాలించుటకు నీకును ఎవరో ఒకరు కావలెను కదా. నీ ఆజ్ఞకు బుద్ధులై వారే పరిపాలించగలరు. నీకు కావలసినది వారిపై సార్వభౌమాధికారమే కదా.
2: నీ ఆలోచన బాగునే ఉన్నది. పరిపాలనా దక్షత గల సమర్థులను జారవిడవకూడదు. మీరందరూ నా ఆజ్ఞకు బద్ధులై ఉండవలే. సమ్మతమా?
4: సమ్మతమే సోదర.
2: ఛీ, మరలా అదే కూత. మరొకసారి అట్లా సంబోధించిన నీ నాలుగు వేయి చీలికలు కాగలవు. భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమో ఆవిర్భాగము నాకే చెందవలే.
5: చిత్తం.
2: నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే.
4: చిత్తం.
2: నిరంతరము నా నామమునే చెప్పించవలే.
4: చిత్తం.
2: ఏమి చిత్తము? ఏది? మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును చెప్పింపుడు.
6: నమో హిరణ్యాయ నమః.
7: నమో హిరణ్యాయ నమః.
1: ఇప్పటికి ఇంతకీ ఆ నటుడు ఎవరో గుర్తొచ్చే ఉంటుంది కదా. నిజంగా అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. దేవతా పాత్రలు, దేవుళ్ళు అనగానే మనకి మరి విశ్వ నటుడు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అలాగే కొన్ని పాత్రలు, నారదుడు అనగానే కాంతారావు గారు గుర్తొస్తారు. మరి హిరణ్య కశ్యపుడు అనగానే గుర్తొచ్చే ఏకైక రూపం ఎవరు అంటే ఆయనే విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. అసలు ఆ డైలాగ్ డెలివరీ నిరాటంకంగా అంత మంచి తెలుగుని, అంటే గ్రాంథిక భాషని, అప్పటి సినిమాల్లో అలాగే ఉండేది కదా, మరి ఆ భాషలో ఉన్న ఆ డైలాగ్స్ని ఎక్కడా పొల్లుపోకుండా ఆపకుండా ఎన్ని నిమిషాలైనా సరే అలా అలా అలా చెప్పేయడం ఆయనకి మాత్రమే సాధ్యం. ఆయన ఒక సింహాసనం పైన కూర్చుంటే వచ్చే టీవీ ఆ రాజసం మరీ నటుడికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. మరి ఈరోజు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం. ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
8: వివాహ భోజనం.

అప్పలాలు పులిహోర తప్పళాలు మజారే అప్పలాలు పులిహోర తప్పళాలు వస్తారే పాయసాలు ఎల్ల నాకే చాలు వివాహ భోజనం.

0: మంది పాట విన్న తర్వాత ఎస్వీఆర్ లాగా ఆహాహాహాహాహా అనడానికి ట్రై చేసి ఉంటారు. సీరియస్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే, చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడానికి పాటని ఈ కాలంలో ఎక్కువగా వాడుతున్నారట. ఏది ఏమైనా ఆ టైంలో ఇలాంటి ఒక సినిమాని అండ్ ఎస్పెషల్లీ అలాంటి ఒక పాటను తీయడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. 11:15 అవుతుంది స్టూడియో క్లాక్లో. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా. మరి ఎస్వి రంగారావు గారు నటించిన సినిమాలు అండ్ అలాగే ఆయన చేసిన పాత్రలు ఎలా తెలుగు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయాయని, విశ్వ నట చక్రవర్తి అన్నా, నట సార్వభౌమ ఎస్వీఆర్ అన్నా, నట సింహ అన్నా, నట శేఖరుడన్నా, అన్నీ ఆయనకే సొంతం. అలా నటించడం ఆయనకి మాత్రమే సాధ్యం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మన జనరంజని. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం నట శేఖర ఎస్వి రంగారావు గారి గురించి. 12 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై నటనని, అంటే రంగస్థల ఏమంటారు, రంగస్థలంపై నటన అంటే నాటకాలు చేయడం మొదలుపెట్టారు ఎస్వి రంగారావు గారు. ఎక్కువగా చదువుకునే రోజుల్లో నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది ఎస్విఆర్ గారికి. నిజంగా అప్పటి కాలంలో, అంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, ఆసక్తిగా ఉంటామో, అలా అప్పట్లో నటనా రంగం అంటే రంగస్థలమే. ఇక ఆ తర్వాతి కాలంలో చదువుకున్న తర్వాత కొన్ని రోజులు ఫైర్ ఆఫీసర్గా వర్క్ చేశారు. అయితే నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి 1946లో వరూధిని అనే ఒక తెలుగు సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు అని చెప్పొచ్చు. అయితే అప్పట్లో ఎస్విఆర్ రావు బిఎస్సి అనే ఒక స్క్రీన్ నేమ్ ఉండేదన్నమాట. ఇక ఆ తర్వాత దాన్ని ఎస్విఆర్గా కుదిర్చి, అంటే దాన్ని షార్ట్ చేసేసి ఎస్విఆర్ అని చెప్పేసి స్క్రీన్ పైన పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బివి రామానందం, అంటే ఎస్విఆర్కి రిలేటివ్ అయిన ఆయన

డైరెక్షన్ చేసిన సినిమాలో ఫస్ట్ పాత్ర అనమాట వరుధిని సినిమా. అందులో ప్రవరాఖ్యుడి పాత్రని పోషించారు ఎస్వీఆర్. ఆయన మొట్టమొదట కనిపించిన పాత్ర అది. అప్పుడు ఆయన పారితోషికం ఎంతో తెలుసా? 750 రూపాయలతో మొదలెట్టారు. కాకపోతే సినిమా అంత పెద్దగా ఆడలేదు. ఆడకపోయేసరికి మరి అప్పటికి జీవనోపాధి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి తిరిగి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఎంత అవునన్నా కాదన్నా ఒక్కసారి నటనపై ఇంట్రెస్ట్ పెరిగితే ఆ ఫీల్డ్ని వదలాలని ఉండదు కదా. అలాగే ఎస్వీఆర్ కూడా మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేయడం, పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్గా నటించే అవకాశం వచ్చింది. చాలా వరకు ఏంటంటే ఎవరైనా తెలుగు తెరకి లేదా ఒక కొత్త ప్లాట్ఫామ్కి పరిచయం అవుతున్నారు అంటే హీరోగానే పరిచయం అవ్వాలి అనుకుంటారు. కానీ ఎస్వీఆర్ అలా కాదు. పాత్ర ఏదైనా సరే ఆ దాంట్లో జీవించి చూపించాలనే ఒక పట్టుదల ఉండేది ఆయనకి. అలా ప్రతినాయక పాత్రలో పల్లెటూరి పిల్ల అనే సినిమాకి గాను అలా ప్రతినాయక పాత్రలో కనిపించారు వెండితెరపై తిరిగి. మరి ఆ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నటసింహ ఎస్వీఆర్ అని. మరి ఆ ప్రయాణం ఎలా కొనసాగింది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉందోభే దుంధురా
1: వైగురు
0: ఒక్కడ బక్కడ ఐజియా
1: వైగురు
0: గగ్గోలక ఐజియా
2: గందరగోళక
0: వైగురు
2: కుట్యాసుర
0: ఐజియా
2: కటాసుర
0: వైగురు
2: రంబు జంబు
0: రంబు జంబు
2: రంబు జంబు
0: ఐజియా
3: వైగురు
0: బుద్ధిగానే చెప్పినట్టు చదువుకున్నారు మీకు వాక్శుద్ధి చేస్తాను లేదా ఘటోత్కజుల వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తారు
4: కుంభాగ్రాలపై మన శుంభత్వజముగ్రాల చూడవలదే గగన పాతాల లోకాలలోని సమస్త భూత కాటులు నాకే మ్రొక్కవలదే ఏ దేశమైన నా అదే సముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే

0: ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రులను భక్షించాలి.
1: హాయ్ హాయ్ నాయక.
2: వై వై నాయక.
1: భక్షిత్తం
2: శత్రువులు భక్షిత్తం. సుపుత్రా సుపుత్రా సుపుత్రా సుపుత్రా.
0: మాత
2: నీకు ఇది తగదంటనే కదరా, ఇప్పుడు ఎవరి మీదకెళ్ళ యుద్ధం?
0: యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత.
2: అది మంచి పనే సుపుత్ర, మంచి పనే.
0: నమో మాత నమో నమః.
3: విన్నారు కదా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఇంట్రడక్షన్ సీన్ అదనమాట. నిజానికి మనకి కొన్ని పాత్రలకి ఇందాక అనుకున్నట్టుగా కొంతమంది గుర్తొస్తారు, కానీ ఎస్వి రంగారావు గారిని ఏ పాత్రలో ఊహించినా కూడా నిజానికి ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపిస్తుంది. మాయాబజార్లో ఘటోత్కచుడిగా ఆయన పాత్ర ఆ సినిమాకి

నిజంగా బ్యాక్ బోన్ లాంటిదని చెప్పొచ్చు. అండ్ తర్వాత మాయల పకీరు వేషమైన, బాధ్యతలు మోసే అన్నగారి పాత్రైనా, ఇక ఆడదాన్ని మోహించిన కీచకుడి పాత్రైనా సరే. అండ్ అంతేకాదు, ఒక సినిమాలో మరి అంధుడి పాత్రలో కూడా కనిపించారు ఎస్వి రంగారావు గారు. ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకి జీవం పోసిన మహానటుడు ఆయన. అంతేకాదు, మనం సావిత్రి గారిని మాట అంటారు, ఏ కంట నీరు కావాలంటే ఆ కంట నీటితో నటించగల నటు నటన ఆవిడదైతే, కనుబొమ్మలతోనే నవరసాలు పలికించగల నటులు కేవలం ఎస్వి రంగారావు గారు మాత్రమే. ఈరోజు ఆయన 108వ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం. మరి ఇంతకీ ఎస్వి రంగారావు గారు మీకు అంటే ఏ పాత్రలో బాగా నచ్చారు, ఏ సినిమాలో ఆయన పాత్ర మీకు చాలా ఇష్టం, నాకు మెసేజ్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 29 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు విశ్వ నట చక్రవర్తి నటసింహ ఎస్వి రంగారావు గారి గురించి. నిజానికి ఆయన మానరిజం చాలా డిఫరెంట్గా ఉంటుంది. డైలాగ్ డెలివరీ అండ్ ఆ డైలాగ్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసి ఈ డైలాగ్ ఇంకెవరైనా చెప్తే బాగుంటుందని మనం ఇమాజినేషన్కే కూడా సరిపోదన్నమాట. అంత అద్భుతంగా చెప్తారు. ఇక ఇలాంటి అంటే సాంఘిక జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాల్లో ఆయన వేయని క్యారెక్టర్ అంటూ లేదు. దాదాపు 300కు పైగా సినిమాల్లో ఆయన చేయని పాత్ర అంటూ లేదు. అంటే ఇంటి పెద్దగా బాధ్యతలు మోసే వ్యక్తిగా ఆయన పండించే ఎమోషన్ ప్రతి ప్రేక్షకుణ్ణి కంటతడి పెట్టేస్తుంది. ఎంతమంది చెప్పండి ఆయన సినిమా చూసి కన్నీళ్లు రాకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. లైక్ అంటే ఆయన నటించిన సినిమాలో అంటే 12 కాపురం సినిమాలో అసలు ఇంటి పెద్దగా ఆయన చేసిన పాత్ర ప్రతి ఇంటి పెద్దని కదిలించే ఉంటుంది ఆ టైంలో. అండ్ అంతేకాదు కీచకుడి పాత్రలో ఆయన తెరగు తెరపై కనిపించినప్పుడు కోపంతో ఊగిపోయిన మనుషులు ఎంతమందో, ఎందుకంటే ఆయన ఎక్కడా నటించరు, ప్రతి పాత్రలోనూ జీవిస్తారు కాబట్టి. అండ్ ముఖ్యంగా ఆయన మేనరిజం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిని, ఒక్కొక్క నటుడిని. అలాగా ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేయడం అంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్కి కూడా ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే పాత్రకి తగ్గట్టుగా మేనరిజాన్ని అండ్ అలాగే ఆ డైలాగ్ డెలివరీని ఆయన అప్పటికప్పుడు అలా మార్చేస్తాడు. అండ్ అర్థం చేసుకోవచ్చు చార్లీ చాప్లిన్ లాంటి గొప్ప నటుడే ఎస్విఆర్ గారిని పొగిడారు అంటే ఎంత గొప్ప నటుడు ఆయన. అసలు ఆయన నటనకి ఏమని పేరు పెడతాం, ఎన్ని బిరుదులు ఇచ్చినా కూడా తక్కువే. మరి ఇంతకీ చార్లీ చాప్లిన్ గారు మరి ఎస్విఆర్ గారిని ఎందుకు పొగిడారు, ఏ సందర్భంలో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:35 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి నట శేఖర, నట సింహ, విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు వెండి తెరపై ఆయన కనిపిస్తే చాలు, ఆ నిలువెత్తు విగ్రహం నిజంగా ఎంత టీవీగా ఉండేదో అసలు వెండి తెరకి, తెలుగు తెరకి. అండ్ అంటే మొదట్లో ఒక మాంత్రికుడి పాత్రలో అలా కనిపించారు, అంటే ఒక నేపాలీ మాంత్రికుడి పాత్రలో కనిపించారు మన ఎస్వి రంగారావు గారు. ఆ తర్వాత కీచకుడి పాత్రలో, ఆ తర్వాత రకరకాల పాత్రలో, యూనో కృష్ణలీలలు సినిమా కావచ్చు, ఇంకా ఎన్ని రకాల పాత్రలంటే ప్రతి పాత్ర కూడా ఇది ఎస్విఆర్ గారు కదా, అంటే ఇది కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుందా అంటే అసలు ఊహించలేని విధంగా నటించేవారు ఆయన. మీకు ఇంకొక విషయం తెలుసా, ఇందాక చెప్పాను చార్లీ చాప్లిన్ గారు మెచ్చుకున్నారు అని. అంతేకాదు ఎస్వి రంగారావు గారు యముడి పాత్రలో కనిపించినప్పుడు అప్పటి చైనా ప్రధాని కూడా వచ్చి మరీ కలిసి విష్ చేశారట ఎస్వి రంగారావు గారిని. అలా చెప్పుకుంటూ పోతే అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీళ్ళందరూ కూడా ఎస్విఆర్ నటనకి ఫిదా అయిన వాళ్ళే. 2013లో ఎస్వి రంగారావు గారి పేరు మీద ఒక పోస్టల్ కార్డ్, తపాలా బిల్లా ఉంటుంది కదా, సో దాన్ని కూడా రిలీజ్ చేశారు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించిన మహానటుడు, గొప్ప నటులు ఎవరు, ఎస్వి రంగారావు గారు. ఏ పద్మలు అందుకోకపోయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థానాన్ని, చిరస్మరణీయుడిగా నిలిచిన ఏకైక నటుడు కేవలం ఎస్వి రంగారావు గారు మాత్రమే. నిజంగా ఏ పాత్రని మాట్లాడుకుందాం, ఇంటి పెద్దగా ఆయన నటించిన తీరు చూస్తే అప్పట్లో ప్రతి ఇంటి పెద్ద ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళే. తర్వాత మాయల పకీరు వేషం, అంటే తర్వాతి కాలంలో స్టేజ్ పైన మనకప్పుడు రంగస్థలం పైన నాటకాలు వేస్తున్నప్పుడు ఎంతోమంది ఎస్విఆర్ గారి ఆహార్యాన్ని, ఆయన మానరిజాన్ని ఏమంటారు కాపీ కొట్టి నటన చేసిన వాళ్ళేనట. మరి అంత గొప్ప నటులు మన తెలుగు తెరకి దొరకడం అనేది నిజంగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.
1: ఏదో మోసం జరిగింది.
2: అరే లోకల్ టెలిగ్రామే, ఈ ఊరిదే?
1: అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్.
2: సరే నువ్వు ఎందుకు ఏడో?
1: లేదు సార్.
2: సరే నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో.
1: సార్ తీసి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్.
2: చైనవయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా పోంచేద్దాం.
1: సార్ సార్ మీరు పడేవారు సార్.
2: ఏంటమ్మా ఇలా మోసం?

0: మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా?
1: అది నేను ఒక అందుకు చెప్పమన్నాను.
0: అది నాకు తెలుసులే.
2: వస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: రండి సత్యుడా, వదలరా, చూడు మేకరా, దానిసులు పోసుకుంటాయారా, నీ చేతులు ఇరగా వదలు.
4: బాయని దబాయింపు దబ్బడే మరి
3: రే, నువ్వు తాడదలవరా,
4: నువ్వు అలిసి గీ పెట్టిన వదలను.
3: బాగా డబ్బులేమో కూడా నీతో ఏంటి, నాకు చెంగయ్య బాబు చేసే పొదిలించుకుంటానే పో.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: నేను మునిగి తీరినప్పుడే నా తాపానికి శాంతి ఆ విషయం మరిచిపో.
3: మరొక్క మారు ఆలోచించు తమ్ముడు, మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారట.
1: గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్జించలేరు, ఆమెను నా బారి నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి.
3: అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు.
1: లేవా, నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకు ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో, ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రమించిన నీవు, నీ మహారాజు, రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నేను నచ్చించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు.
3: తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు.
1: అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
6: నటనకు నిఘంటువు ఎస్వి రంగారావు గారు. మరి ఆయన 108వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన నటించిన సినిమాలు అలాగే ఆ డైలాగ్ డెలివరీని ఓసారి గుర్తు చేసుకుంటున్నాం. 11:42 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు గారి నటనకు భారత రాష్ట్రపతి పురస్కారంతో పాటు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా వచ్చింది. జకార్తా ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ నటుడు ఎస్వీఆర్ గారు. ఇక బంగారు పాపు సినిమాలో ఎస్వి రంగారావు గారి నటనకి ఫిదా అయ్యారు ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ గారు. ఏమన్నారో తెలుసా, ఎస్వీఆర్ పొరపాటున మన దేశంలో పుట్టాడు కానీ ఇంకే దేశంలోనైనా పుట్టింటే ప్రపంచపు నటులలోనే మేటి అనిపించుకునేవారు అట. నిజంగా నిజంగా నిజంగా ఆయన నటన నాకు తెలిసి నా వయసు సరిపోదేమో ఆయన నటన గురించి చెప్పడానికి. అంత అద్భుతంగా నటిస్తారు, నటనకి నిఘంటువు అని చెప్పొచ్చు ఈజీగా. అంటే ఒక ఒక పాత్రని తెలుగు తెరపై కానీ వెండి తెరపై ఆవిష్కరించాలి అంటే ఆ పాత్ర తాలూకు ఆ స్థాయిని వాళ్ళు జీవించాలి. మరి అలా జీవించగల నటులలో మన ఎస్వీఆర్ గారు ఒకరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ని అనుభవించిన మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు. అయితే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి కథారచయిత, అలాగే దర్శకులు కూడా. బాంధవ్యాలు అనే సినిమాకి అలాగే ఇంకొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. నాది ఆడజన్మే సినిమా గుర్తుంది కదా, మరి నా

0: స్వాతి ఆడజన్మే లాంటి సినిమాలను నిర్మించిన నిర్మాత కూడా మన ఎస్వి రంగారావు గారు.
1: దేవుణ్ణ, పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎంత నన్ను చూస్తాడు? నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక?
2: నిజంగా దేవుడికే కాని కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి?
3: నా కళ్ళు పోలేదు సీత,
1: దేవుడు తీసుకుపోయా. రే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడడానికి కదరా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. సీత,
2: ఏమండి?
1: నాకు చిన్న పని చేసి పెడతావా?
2: ఏమిటండి?
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఎస్ వినాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లాట్లో సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. ఇకపోతే రావణ పాత్ర. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ రామాయణం సినిమాలో రావణాసురుడి మోనో యాక్షన్ ఒకటి ఉంటుంది. అందులో నిజంగా ఆయన నటన ముందు ఎవరు నిలబడరేమో అని అనిపిస్తుంది. అంటే ఆయనకి ఆయనే సాటి. కొత్తగా ఎవరైనా నటనా రంగంలోకి రావాలి, నటన నేర్చుకోవాలి అంటే ఎస్వి రంగారావు గారి సినిమాలు పెద్ద బాల శిక్షలాగా ఉపయోగపడతాయి అంటారు. నిజంగా నిజమే. ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు సినీ నటన బాహుబలి ఎస్వి రంగారావు గారు. కాదని ఎవరైనా అంటారా? మరి సంపూర్ణ రామాయణంలో రావణాసురుడి మోనో యాక్షన్ డైలాగ్స్ ఇక ఎవ్వరూ చెప్పలేరు, ఇకపై చెప్పలేరు. ముందు ముందు కూడా ఎవరైనా చెప్పిన దాఖలాలైతే నాకు తెలిసి లేవు. మరి ఆ సీన్లోని ఆ డైలాగ్స్ని ఒకసారి విందాం.

0: ఓకే, ఫ్రెషీస్ అండ్ ఎర్లీ కెరీర్ ఆన్ దిస్ సైడ్
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఒకనాడు నయనానందకరమై శోభిల్లి నన్న కొలువు కూటం నేడు శూన్యమై శోభావిహీనమై కల్పావసాన వేళ సంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లతో మ్రగ్గుతుంది. ఈ ఆసనములన్నీయు మామక నిర్వేదన నివేశనములై మత్కీర్తి దాహన భీషణానల ఘోషణములై కంత చిచ్చువెట్ట నేనొంటరిగా తిలకించన ఒంటరిగా తిలకించన
3: ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడా పెద్ద కొడుకు.

0: నీతి తప్పని వాడా ఖ్యాతి నుండెడివాడా.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 54 నిమిషాలు అవుతుంది. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రకి సంబంధించి అలా ఆయన డైలాగ్లు వింటే ఇమ్మీడియట్గా

0: సినిమా చూడాలి అనిపిస్తుంది. రామాయణము రావణ గాథ చిరస్మరణీయమన్నది శిలాశాసనమైతే, సంపూర్ణ రామాయణం సినిమాలో ఎస్వీఆర్ నటన అభినయం నిజంగా అలాంటిదే అనమాట, ఒక శిలా పలకం లాంటిది. అసలు ఆ మోనో యాక్షన్లో ముఖ్యంగా ఆయన పలికించే ఆ నవరసాలు ఏవైతే ఉంటాయో, అంటే లైక్ ఆ బాధ, అంటే తనను తాను అందరూ ఎందుకు ఇలా తనని పాయింట్అవుట్ చేస్తున్నారు అన్న ఆ రావణుడి అంతరంగాన్ని అసలు కేవలం ముఖాభినయం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే అంత అద్భుతంగా పండించడం అనేది కేవలం కేవలం కేవలం ఎస్వీఆర్ గారికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది. మీకు ఒక సంఘటన చెప్తాను, అంటే ఎస్వీఆర్ నటన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ సంఘటన వింటే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప వ్యక్తో. 1964 మే 5వ తేదీ రాత్రి 9 గంటలు అవుతోంది. ఒక ముఖ్య అతిథి కోసం మద్రాసు మీనంబాకం విమానాశ్రయం లోపల చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనకి స్వాగతం చెప్పడానికి నటరత్న ఎన్టీఆర్, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు, ఇంకా ఇంకా చాలామంది విమానాశ్రయం ఎంట్రన్స్లో నిలబడి పూలమాలలు పట్టుకొని నిలబడి ఉన్నారు. అసలు లెక్కకు మించిన జనం ఉన్నారు. అసలు అంటే సినిమా వాళ్ళు ఉన్నారు, అసలు సినిమా వాళ్ళే లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేనంత జనం వచ్చేసరికి వాళ్ళే దూరంగా ఆగిపోయారు. చివరిగా రావాల్సిన అతిథి విమానాశ్రయంలో దూరంగా కనిపిస్తున్నారు. అతిథి అంటే మామూలు అతిథి కాదు ఆయన, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న వ్యక్తి. నర్తనశాల సినిమాకి గాను ఎస్వీఆర్ గారికి అంతర్జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వచ్చిన సంఘటన అది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొని తిరిగి వస్తున్న నట యశస్వి ఎన్టీ ఎస్వీఆర్ గారిని విమానాశ్రయం దగ్గరికి రాగానే అసలు జన కోలాహలంతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. జేజేలు పలుకుతున్న గొంతుల్లో తెలుగు వాళ్లకన్నా తమిళ గొంతులే ఎక్కువగా వినిపించాయి అంటే ఎస్వి రంగారావు గారు తమిళ భాషలో కూడా ఎంతటి ప్రశస్తిని పొందారో అర్థమవుతుంది. మరి అలాంటి నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి మనం ఎక్కడ సరిపోతాం చెప్పండి.
1: మాకు మా రాజ్యానికి నీవు చేస్తున్న మహోపకారం మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేదు. వీరు కంకుభట్టు గారు జీవితంలో మాకు
0: వెండి తెర ఘటోత్కచుడైనా, వెండి తెర భీముడైనా, వెండి తెరపై యముడైనా, వెండి తెర పెద్ద అన్నయ్య అయినా, వెండి తెరపై జడ్జిగా కనిపించిన, ఇంకా ఏ పాత్రలో అయినా ఒదికి ఎదిగిన ఎదురులేని నటుడు ఎస్వి రంగారావు గారు. మరి ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే కేవలం ఈ గంట సరిపోదు. ఆయన ఈ స్మృతి పదంలో మనతో పాటే ప్రయాణిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో ఇవాల్టి జనరేషన్ ఇప్పటి జనరేషన్ ఏంటి అని అంటే, ఎప్పటికప్పుడు విషయాల్ని ఏమంటారు భద్రంగా దాచుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఎక్కడ దాచుకుంటున్నారు అంటే మొబైల్ ఫోన్స్లలో. కాదా, నిజమా కాదా చెప్పండి. అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ని ఎంజాయ్ చేయడం పక్కన పెడితే, ఇక వాళ్ళు సీరియస్లీ అంటే అక్కడున్న ప్రతి వస్తువుని ఫోటో తీయడం, షేర్ చేయడం, ఫోటో తీయడం అంటే నలుగురితో పంచుకోమన్నారు పెద్దలు, కానీ నిన్ను నువ్వు కోల్పోయి పంచుకోవడం కాదు కదా ఇక్కడ. గాట్ ఇట్? అర్థమవుతోంది కదా. సో ఎక్కడికైనా మనం ఈవెన్ ఒక పెళ్లికి వెళ్ళాము, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, లేదా ఒక చుట్టాలింటికి వెళ్ళాము, చాలా దూర బంధువులు చాలా రోజుల తర్వాత కలిసారు అక్కడికి వెళ్ళాము అన్నప్పుడు వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అంతేకాని మేము ఇక్కడికి వచ్చాము, మేము ఇలా ఉన్నాము, మేము ఇలా చేసాము, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఇది బాగుంది. చాలా వరకు ఇప్పటి జనరేషన్ అంతా కూడా చాలామంది చేసే పని ఇదేనట. అంటే ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి ఫ్యూచర్కి మెమొరీస్ని గ్యాదర్ చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారట. దానికి మీకు ఒక కథ చెప్తాను. ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫరు తన షాప్ ముందు ఒక బోర్డు పెట్టాడంట. ఏంటంటే, 20 రూపాయలకి, అంటే మీరు ఎలా ఉంటారో అలా ఫోటో దిగితే 20 రూపాయలు, మీరు ఎలా అనుకుంటారో అలా ఫోటో తీస్తే 30 రూపాయలు, మీరు వేరే వాళ్ళకి ఎలా కనబడాలి అనుకుంటున్నారో అలా ఫోటో తీస్తే 50 రూపాయలు. గాట్ ఇట్? అర్థమైంది కదా మీకు. మీరు ఎలా ఉన్నారో అలా ఫోటో తీస్తేనేమో 20 రూపాయలు, మీరు ఎలా ఉండాలి అని ఊహించుకుంటున్నారో అలా తీస్తే 30 రూపాయలు, మీరు వేరే వాళ్ళకి, మనం లోపల ఎలా ఉన్నా బయట వాళ్ళకి మాత్రం ఒకలా కనిపించాలనుకుంటాం కదా, మీరు అలా కనిపించాలి అనుకుంటే 50 రూపాయలు అని రాశాడట. మరి ఇంతకీ ఆయన దగ్గరికి ఏ ఫోటో తీసుకోవడానికి ఎక్కువ మంది వచ్చుంటారు? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి ఇందాక నేను అడిగాను కదా, ఒక ఫోటోగ్రాఫర్ అలా బోర్డు పెట్టినప్పుడు ఎవరు ఎక్కువ ఏ ఫోటో దిగుంటారు అని, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ వేటపాలెం నుంచి పెట్టారు. 30 రూపాయల ఫోటో అయ్యుంటుంది, అంటే మనం ఎలా ఉండాలి అనుకుంటామో అలాగా అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ భూదాన్

రోజం పల్లి నుంచి భోగ మార్కండేయ గారు పెట్టారు, 50 రూపాయల ఫోటో తీయించుకోవడానికే ఎక్కువ మంది వచ్చి ఉంటారు అని. ఓకే చూద్దాం, ఇంకా ఇంకా ఎవరైనా పంపించారా? ఓకే రైట్, డైలాగ్ల రారాజు ఎస్వి రంగారావు గారి గురించి చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఫోటోకి సంబంధించి ఎలా కనిపించాలి అనుకుంటున్నారో అలాంటి ఫోటోనే తీయించుకొని ఉంటారు. అపర్ణ గారు ఫ్రమ్ బెంగళూర్, సో బెంగళూరు అనే కాదు బంగ్లాదేశ్లో ఉన్నా కూడా మనం మన వీబీ తెలుగుని వినొచ్చు. ఎలా అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వీబీ తెలుగుని క్లిక్ చేస్తే చాలు, ప్రపంచం నలుమూలలో ఎక్కడున్నా కూడా వివిధ భారతిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు మాతో, మేము మీతో ప్రయాణం చేయొచ్చు కదా. మరి ఇంకా ఇంకా మీరైతే అసలు ఏ ఫోటో తీయించుకుంటారు వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే? 20 రూపాయల ఫోటో, 30 రూపాయల ఫోటో, 50 రూపాయల ఫోటో, అంటే డబ్బులు కాదు ఇక్కడ మ్యాటర్. అంటే ఎలా ఉంటారో అలా ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా, లేదా ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా? ఐ చూస్ 30 రూపీస్ ఫోటో. ఇస్ దిస్, పేరు పంపించలేదు, కలకోటి పావని. రైట్, ఓకే నెక్స్ట్. ఇంకా ఇంకా ఇంకా ఇంకా యా 30 రూపీస్. చాలామంది మీరు ఎలా అనుకుంటే అలాంటి ఫోటో. సో నేను లైక్ ఇప్పటికిప్పుడు నేను ఆర్తి అగర్వాల్ లాగా కనిపించాలి అనుకుంటే అలా ఫోటో తీస్తారనమాట. సో అలాంటిది. మరి ఇంతకీ ఆ ఫోటోగ్రాఫర్కి ఎవరు ఎక్కువగా వచ్చి ఉంటారు అంటే 20 రూపాయల ఫోటో, 30 రూపాయల ఫోటో తీయమని ఎవరూ రాలేదంట. అందరూ 50 రూపాయల ఫోటో తీయించుకోవడానికే వచ్చారట. దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటి అని అంటే, అందరూ చూపించే అంటే 30 రోజుల పెళ్ళికి అంటే లెక్క ఏంటంటే ఇతరులకి చూపించాలి అనుకోవడమే ఎక్కువ. మనం ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేయడానికి ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. పోనీ ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండడానికి ప్రయత్నించట్లేదు. చేసేదంతా ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి గొప్పగా కనిపించాలి. సో ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి కూడా అందరూ ఎదుటి వాళ్ళకి గొప్పగా కనిపించే ఫోటో తీయమనే వచ్చారట. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు కూడా అలాగే అవుతున్నాయి, నిజమే కదా. 3 రోజుల పెళ్ళికి 30 సంవత్సరాల సంపాదన ఖర్చు పెడుతున్నట్టుగా చేస్తున్నారనమాట. 20 రూపాయల ఫోటోకి ఎవరు ఎందుకు రాలేదు? ఎనీ కేసెస్? అంటే మన ఫోటో అంటే మనమే కదా, మరి మనల్ని మనలాగా చూసుకోవడానికి నిజంగా మనం ఇష్టపడమా? మీ సంగతి ఏంటి, మీరు అలా ఇష్టపడతారా? లేదంటే ఇప్పుడు ఫోన్లలో ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి బోల్డెన్ని ఫిల్టర్లు అవి ఇవి వేసుకోవడానికి ఇష్టపడతారా? గెస్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మిమ్మల్ని మీరు మీలాగా యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఇంకొంచెం ఎక్కువగా చూపించుకోవాలి అని అనుకుంటారా? మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వామి.

0: 21 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి నరేంద్ర పాడిన పాట విన్నారు, కలర్ఫుల్ చిలుక కలర్ ఫోటో అంటూ. మనం కూడా అదే మాట్లాడుకుంటున్నాం కదా. సో మీరైతే ఎలాంటి ఫోటో దిగడానికి ఇష్టపడతారు? మీరులా కనిపించే ఫోటో దిగడానికి ఇష్టపడతారా, లేదా మీరు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా ఉండే ఫోటో దిగడానికి ఇష్టపడతారా? నాకు మెసేజ్ చేయండి. ఆన్సర్ 4023240852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: 12:23 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం ఫోటో ఎందుకు అలా ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చాలా మంది ఫోటో దిగడానికి ఇష్టపడ్డారట. ఆయన 50 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆయన డైరీలో రాసుకున్నాడు అనమాట విషయాలు. నీకు ఎలా తెలుసు అని అడుగుతారేమో. సో ఆ డైరీలో ఉన్నాయి అనమాట. ఓకే, రైట్, ఇక్కడ పంపించారు. మీరైతే ఏం చేస్తారు అంటే, నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను అంటూ భోగ మార్కండేయ్య గారు పంపించారు ఫ్రమ్ భూతాన్ పోచంపల్లి. ఆయన అలాగే, నేను అసలు ఫోటోలే దిగను, ఫోటోలు అంటేనే ఇష్టపడను, అసలు ఏ లొల్లి లేదు కదా. హరీష్ కుమార్ ఫ్రమ్ ఓల్డ్ బోయిన్పల్లి. అట్లని కాదు, ఇవాళ రేపు ఎక్కడో ఒక దగ్గర దిగుతున్నారు కదండి. దిగనంటే ఎలాగా ఫీల్ అవ్వరు మీతో పాటు ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళు? ఓకే, రైట్. నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ పంపించారు, మేము పుట్టినరోజు పెళ్లి రోజు ఫోటో దిగడం మాకు ఇష్టం. భగవంతుడు ఇచ్చిన వరం మన ముఖవర్చస్సు కనుక ఇదే మంచి పద్ధతి. మేకప్తో దిగిన ఫోటోలు తాత్కాలికంగా బాగుంటాయి తప్ప ఆత్మసంతృప్తిని ఇవ్వవు. వెరీ గుడ్, నిజంగా అండి, చాలా మంచి విషయాన్ని చెప్పారు. అండ్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ పంపి

ఇచ్చారు. నేనైతే నాలా ఉండే ఫోటో మాత్రమే ఇష్టపడతాను, ఇతరులకు నచ్చేలా ఫోటోలు తీసుకుంటే అందులో నేను అనేది ఉండదు, అది పైపైపు మెరుపు మాత్రమే, నన్ను నేను కోల్పోవడం అవుతుంది. వా, నిజంగా ఎంత గొప్ప మాట చెప్పారు. అండ్ అపర్ణ ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు, ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ హౌ ఐఆమ్ లుకింగ్. దట్స్ రైట్, అంటే మనం మనలా ఉండడానికి ఇష్టపడాలి కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చింది కదా, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు ఏఐ వాడాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాం, మనల్ని మనలా అసలు చూపించదు అది. ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదు, తెలుగులో చెప్పినా హిందీలో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా అర్థం కాదనమాట. మనం మన ఫోటో ఇస్తే మన ఫోటోకి కొంచెం కొంచెం మేకప్ లేసి ఇస్తుంటుంది. మొన్న నేను ఫోటో పెట్టాను, దానికైతే లేని నాకు లేని బుగ్గలు కూడా పెట్టేసింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందిరామూర్తి ఫ్రమ్ బోయిన్పల్లి నుంచి పంపించారు, అసలు ఫోటో దిగేదే ఇంకొకరికి చూపించాను నేను, నేనేంటో నాకు తెలుసుగా. వాహ్, క్యాబ్ అతేమా, సూపర్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకు. అవునా, థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను అందరినీ. సో ఎక్కువగా ఏ ఫోటోలు ఇష్టపడతారని. ఇక్కడ ఫోటోగ్రాఫర్ భాషలో మనం మాట్లాడుకుంటే 20 రూపాయల ఫోటో అనేది అసలైన మనం కదా, అంటే మనసులోనూ రూపంలోనూ నిజంగా మనల్ని మనలా ఉండనిచ్చేదే ఆ 20 రూపీస్ ఫోటో, ఐ మీన్ మనల్ని మనలాగా చూపించే ఫోటో. కానీ చాలామంది దాన్ని రిజెక్ట్ చేస్తారట. ఇప్పుడు కూడా, అప్పుడు ఫోటోగ్రాఫర్ డైరీలోనే కాదు, ఇప్పటికీ కూడా చాలా వరకు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కనిపించడానికి 70% ఆఫ్ పీపుల్ వెనకడుగు వేస్తారు అట. మరి ఎందుకు, ఏంటి తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎందుకలా పీపుల్ వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేకపోతున్నారు, దాని వెనక రీజన్ ఏమై ఉంటుంది, మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక పాట వస్తుంది, పాట తర్వాత వార్తలు వస్తాయి, వార్తల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు మాత్రం వెంటనే ఉండండి 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 50 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన, ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత, పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన

అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పాచిపాద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికి, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణలాధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఓమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు.
ಪಂಚಾಯಿತಿ ರಾಜ್

0: మంత్రుల జాతీయ సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 12:40 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నేను మీ ఆర్జే స్వాతి. మరి మనం మాట్లాడుకుంటున్నాం మనల్ని మనలాగా చూసుకోవడానికి ఎందుకు ఈ కాలం వాళ్ళు అంటే ఎక్కువగా ఈ జనరేషన్ ఇష్టపడట్లేదు అని. సో చాలామంది పంపించారు, జైనుద్దీన్ గారు పంపించారు ఏంటి అని అంటే, నాకు నేనుగా అంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోసం నేను ఇష్టపడను. సో నా మొహం నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. దేవుడిచ్చిన గొప్ప వరం మానవ జన్మ అంటూ ఆయన పంపించారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్య ఫ్రమ్ హైదరాబాద్, ప్రతిరోజు అద్దంలో మనల్ని మనమే చూసుకుంటూ ఉంటాం కానీ రోజు చూసిందే మళ్ళీ 20 రూపాయల ఫోటోలో కూడా అదే చూడాలంటే ఇష్టపడరు. మీరా లేకపోతే జనాల కోసం చెప్పారా? ఓకే ఫైన్, అది కూడా నిజమే. అంటే మనల్ని రోజు చూసుకునేదే కదా, కాస్త కొత్తగా దిగుదాం అని అనుకుంటారేమో మేబీ. అండ్ భారతి కిషోర్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి పంపించారు ఏంటి అంటే, ఎదుటి వాళ్ళను వీళ్ళను ఇంప్రెస్ చేయడానికి కాదు కదా ఫోటో అంటే, అదొక స్వీట్ మెమొరీ కాబట్టి నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. మరి మీకు మేడం అంట. ఆఫ్కోర్స్ నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను, కాకపోతే ఈ మధ్య ఏఐ నన్ను నన్నులాగా ఉండలించట్లేదబ్బా, అది నా తప్పు కాదనమాట. ఓకే, ఎందుకు అంటే ఈ ఇప్పటి జనరేషన్ ఎందుకు వాళ్ళని వాళ్ళలాగా చూపించుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే, ఒకటి వచ్చేసి మనలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో, లేదా ఎదుటి వాళ్ళని చాలా అందంగా లేకపోతే అలా చూసి మనం తక్కువేమో అనే ఒక ఉద్దేశం. అండ్ స్ట్రెస్ ఎక్కువగా, అండ్ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. అంటే ఎక్కువగా మరొకరికి ఎలా కనబడాలి, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఇష్టపడే ఆ భ్రమలోనే బతుకుతున్నారు ఎక్కువ మంది. కానీ రిజం ఏంటి అంటే, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తే ధైర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాచురల్గా ఉండడానికి అంటే సహజత్వానికి విలువ ఇచ్చేవాళ్ళు ఇష్టపడతారు. అండ్ ఇంకొకటి

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 12:48 in studio clock meeru intunaru aakashavani vivida bharati taratarala taragani aanandam alarinche sampurna vinodam finally photo gurinchi adiginappudu enni message lu vachayante inferiority complexion tho chaala mandi vallani vallala chupinchukodaniki ishtapadaru antu messages pampicharu and inkokati entante ippudu editing vachin tarvata photos anni mari poyayi kani appatlo vachina real photo le baagundevi ani kada nizam anamata so real photo lu baagundevi real life lo manalni మనలాగా చూపించేవి కానీ ఇప్పుడు ఏమైపోయింది సో రీల్ ఫోటోల ప్లేస్లో రియల్ లైఫ్ కూడా అంటే రీల్ ఫోటోలతో పాటు రియల్ లైఫ్ కూడా అలా ఏమైపోయింది మిస్ అయిపోయింది అనమాట. ఈ మధ్యకాలంలో ఒక మాట బాగా వినబడుతుంది ఏంటి అని అంటే, నీకు విషయం తెలుసా, నేను ఎన్ని బాధలున్నా పైకి నవ్వుతూ కనిపిస్తాను, అస్సలు బాధలు పైకి చెప్పను అంటుంటారు. నిజానికి అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అంటే ఒక రకంగా కరెక్టే. అంటే ప్రొఫెషనల్గా ఉండాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకురాకపోవడం మంచిదే, కానీ చాలా వరకు ఏం చేస్తుంటారంటే, ఇదిగో ఫోటోలో ఇంప్రెస్ చేసినట్టుగానే అందరూ నా వాళ్ళు అనిపించుకోవాలి, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఓ తెగ కష్టపడిపోతుంటారబ్బా. లోపల వీళ్ళకి ఇన్ని బాధలున్నా, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, టైం లేకపోయినా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడిపోతూ ఉంటారు. ఇంతకీ ఇది కరెక్టా తప్ప? మీరైతే ఏం చేస్తారు? మెసేజ్ చేయండి 1042324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: 12:55 on Studio Clock, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మీరైతే ఏం చేస్తారు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి? ఈ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా మీరు ఏమంటారు ఫాలో అవుతూనే, అంటే బాధలు పడుతూనే వాళ్ళని ఏమంటారు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారంటే చాలా మంది నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను తెలుసా, నాకు ఎన్ని ఇది ఉన్నా కూడా నేను అది చేస్తాను తెలుసా అంటారు. బట్ అవసరం లేదు అక్కడ, ఎందుకంటే తర్వాతి కాలంలో నువ్వు చేసిన మంచిని వాళ్ళు గుర్తిస్తారో

ఏంటో తెలియదు కానీ నిన్ను నువ్వు కష్టపెడుకుంటూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసే పని ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ నీకు మంచిది కాదు కదా. అంటే ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం నిన్ను నువ్వు మోసం చేసుకోదు కదా. అందరూ అంటారు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, నన్ను వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని. మరి వాళ్ళు అలా చేయడానికి ఆ స్పేస్ ఇచ్చింది ఎవరు అంటే 100కి 200% మనమే. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, మీరు వాళ్ళకి ఆ పని చేసి పెట్టలేరు అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా, కాకపోతే మొహం మీద కొట్టినట్టు కాకుండా కాస్త శుతిమెత్తంగా సున్నితంగా చెప్పేసేయండి, ఇప్పటికీ కుదరదు తర్వాత చేసి పెడతాను అని. అంతేకాని మీ పనులన్నీ పక్కన పెట్టి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు లేదు లేదు.

క్లాక్లో టైం 1 గంట దాటి 1 నిమిషం కావస్తోంది. మీరు విన్నారు సూర్యవంశం సినిమా నుంచి బాలుగారు, ఆయన అలాగే చిత్రమ్మ పాడిన పాట. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎందుకు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనల్ని మనమే మోసం చేసుకుంటాము అంటే. ఓకే, ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఏంటి అని అంటే, మన నవ్వు వల్ల, మన సత్ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగించాలని పెద్దలు చెప్తారు. సో అందుకనే అలా ఉండడం మంచిదేనేమో. కాకపోతే ఈ మధ్య నటనా చక్రవర్తులు ఎక్కువ అయిపోయారు, ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఆఫ్ కోర్స్ అది కూడా నిజమే. అంటే నేను అడుగుతుంది ఎదుటి వాళ్ళ దగ్గర ఇంప్రెస్ చేయడానికి కాకా పట్టే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. బట్ చాలామంది ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటుంటారనమాట వాళ్ళ గురించి. ఏంటో మేడం నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, కానీ లైఫ్ని నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి కదా. అఫ్ కోర్స్ అది కూడా నిజమే, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళని నవ్వించడానికి మన ఏడుపుని కప్పి పెట్టక్కర్లేదు అంటాను నేను. ఏమంటారు ఒకసారి ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందిరామూర్తి గారు పంపించారు ఏంటంటే, ఓకే ఇంకా మీరు ఫోటో సెషన్లోనే ఉన్నారు మేడం, అందం మీద ధ్యాస ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ముఖ్యంగా సినిమాలు ఈ కవుల వర్ణన అతిగా చేయడం వల్లే. ఓకే, ఆడపిల్లల్ని అప్సరస, ఇంద్రుడు, చంద్రుడు అని వర్ణించడం, ఆడపిల్లలు అలా ఉండాలి. ఓకే, సో ఇవన్నీ అనర్థాలు సినిమాల వల్లే వస్తున్నాయి అంటారు. కానీ నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ మాటను చెప్తే ఇందిరా గారు, బయట జరుగుతున్నాయి కాబట్టి మేము అవి సినిమాలో చూపిస్తామంటారు. సో వాళ్ళని ఏమనలేం. ఒకటి చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు, వినే వాళ్ళకు ఉండాలి కదా ఏది మంచి ఏది చెడు అని తీసుకోవడం. ఓకే రైట్, మనం ఈ బాధ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఫుల్ ఇంట్లో కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కూడా ప్రొఫెషనల్ లైఫ్లో అవి యాడ్ చేయకూడదు. కానీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అంటే మీ నుంచి ఏదైనా ఆశించినప్పుడు మాత్రం మీకున్న ప్రాబ్లమ్ని చెప్పండి, నేను చేయలేను, నాకు కుదరదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ టైం చేస్తాను అని. అంటే నీ వాల్యూ తెలియని చోట ఇంకా ఏదో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐ మీన్ ఇంప్రెస్ చేయాలని ట్రై చేసి వాళ్ళనేదో మార్చేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటారబ్బా. సో ఇలాంటివి వద్దు అంటాను, ఎందుకంటే మనకు కూడా కొంచెం పాజ్ ఉండాలి. కొంతమందిని చూస్తుంటాం, ఓ తెగ పని చేసేస్తూ ఉంటారనమాట, అస్సలు ఇంకా నేను లేకపోతే ఇది లేనే లేదు, నేనే చేసేయాలి అని చెప్పేసి. సి అక్కడ నువ్వు కాకపోతే ఇంకొకరు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, వాళ్ళు అలాగే అనుకుంటారు. బట్ టేక్ ఎ పాజ్, కొంచెం పాజ్ తీసుకోండి, మీకు మీరుగా కొంచెం గ్యాప్ తీసుకోండి అంటాను నేను. అంతేగాని ఇంప్రెస్ చేయడానికే పని చేస్తే అక్కడ అప్పటికప్పుడు పేరు రావచ్చు, కానీ ఫ్యూచర్లో మీ పేరు నిలబడుతుందన్న నమ్మకం అయితే లేదు. సో ఎప్పుడైనా ఏ పని చేసినా అది స్నేహమైనా, అంటే ఒక రిలేషన్షిప్ అయినా స్నేహమైనా వర్క్ అయినా కూడా డెడికేషన్తో చెయ్యండి, ఇంప్రెస్ చేయడానికి కాదు, కాకూడదు. ఏమంటారు, నిజమే అంటారు కదా. రైట్, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ఏంటంటే, ఈరోజు కాస్త పని ఎక్కువై మీ ప్రోగ్రామ్ వింటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాను. చూసారా, నేను ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ మీతో మాట్లాడట్లేదు, జస్ట్ నా పని నేను చేసుకుంటున్నాను అంతే. ఇలాగే మీరు చేయండి అని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: దొంగ సినిమా నుంచి ఎస్పీ చరణ్ ఆయన అలాగే ఉష పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో టైం అవుతోంది 1 గంట దాటి 9 నిమిషాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రకటించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్టంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలైలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆర్ఎండ్బీ శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాలను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని గడువు విధించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ లేఖ రాశారు. 2014లో రాష్ట్రం ఏర్పడేనాటికి అప్పులు బకాయిలు 90,161 కోట్లు ఉంటే 2023 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 8,21,651 కోట్ల రూపాయలకు పెంచిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ సంస్థల పేరిట భారీగా అప్పులు చేసి భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,77,58 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల రూపంలో ఏకంగా 2,08,681 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని గణాంకాలతో పేర్కొన్నారు. ఈ అప్పులపై అధికారిక పత్రాలతో బహిరంగ చర్చకు తాను ఇప్పటికీ సిద్దంగా ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేలా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రకటించారు. బండి సంజయ్ సవాలుకు మద్దతుగా స్పందించిన ఆయన 2 పార్టీల వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందించిన సహకారాన్ని కూడా ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు స్థానిక సంస్థల పనితీరుపై చూపే ప్రభావం, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించిన పలు కీలక సూచనలను మంత్రి సీతక్క ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల పంపిణీ, నిల్వ సౌకర్యాల కల్పన కోసం నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్కు 2,500 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి గాను 9.50 లక్షల టన్నుల యూరియా, 65,000 టన్నుల ఎన్పీకే, 35,000 టన్నుల డీఏపీ పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జాతీయ పత్తి ఉత్పాదక పథకం కింద తెలంగాణలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి. హైదరాబాద్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ అండ్ బి శాఖ మంత్రి

0: చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ సంచాలకులు గోపి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎంపిక చేసిన 19 జిల్లాల రైతు వేదికల్లో ఈ పంపిణీ చేపడుతున్నారు. ఇందుకయ్యే సబ్సిడీని కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున భరించనున్నాయి. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హైవోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతుండటంతో రాష్ట వ్యాప్తంగా ఈ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది నిర్ణయాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమాన్ని అందివ్వడం, విద్యకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో రావడం, గోశాలకు 40 ఎకరాలు కేటాయించడం, వేరు రాజన్నాలయానికి ఇప్పటికే 150 కోట్లతో శరీరంగా అభివృద్ధి జరుగుతుంది, రోడ్డు వెడల్పు 80 ఫీట్స్ జరుగుతుంది, 3వ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది.
0: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల సూచనలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఘనంగా ఆకాడి పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం నెలవంక దర్శనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేసులగూడ, ధనోరా, చింతల మాదర, గిన్నెదరి గ్రామాల్లో నిర్వహిస్తున్న పండుగల్లో పురుషులు దగ్గర్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి సాంప్రదాయబద్దంగా పూజలు చేసి గ్రామానికి చెందిన పశువులను అక్కడికి తీసుకెళ్లి అడవికి గ్రామానికి మధ్య సరిహద్దుగా ఒక గీత గీసి దాటుడి అనే సాంప్రదాయం ద్వారా పశువులను దానిపై దాటిస్తున్నారు. ఇక్రిశాట్ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ICGV 2012-14, ICGV 1810-30 అనే రెండు అధిక ఒలిక్ వేరుశనగ రకాలు విడుదలకు సిద్దమయ్యాయి. పూణెలో జరిగిన ICAR వార్షిక సమావేశంలో ఈ రకాలను గుర్తించారు. సాంప్రదాయ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడాల్లో ఒలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే పగడ్బందీగా తప్పులు లేకుండా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండలం మద్దికల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, మొదట గ్రామం హద్దులు నిర్ణయించి తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భూములను రీసర్వే చేసి మ్యాపింగ్ చేస్తామన్నారు. రీసర్వే చేయడం ద్వారా ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. అమ్మవారిపేటలో భూముల కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు భూముల రీసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా శ్రీరామ్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ ప్లాంటు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామ్ చందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి టైం అయితే అవుతోంది స్టూడియో క్లాక్ లో 1:21 షో టైం. మరి షో టైమ్ లో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించాలి అంటే ఫస్ట్ మీరు ఆన్సర్ టైప్ చేయండి, తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి మీరు సమాధానం పంపించవలసిన నా నంబర్ 0402324085204023248. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

1:22 అవుతోంది, మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఏంటి అంటే కాస్త సరదాగా, మరి చూద్దాం ఎవరు గెస్ చేసి రైట్ ఆన్సర్ పంపిస్తారు. డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ అదే రేషన్ షాప్ వాళ్ళు ఇది లేదు అంటే మాత్రం బాధగా ఫీల్ అవుతాం. ఇంతకీ ఏంటది క్వశ్చన్ మళ్ళీ అడిగినా? డాక్టర్ గారేమో మీకు ఇది లేదండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే విషయాన్ని రేషన్ షాప్ అతను చెప్పాడనుకోండి చాలా బాధగా ఫీల్ అవుతాం. మరి ఇంతకీ ఏంటది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324082052 0403232345 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: 128 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి నేను అడిగింది ఏంటంటే, డాక్టర్ లేదు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, అదే రేషన్ షాప్ అతను లేదంటే మాత్రం కొంచెం బాధగా ఫీల్ అవుతాం, ఏంటది అన్నాను. బాబోయ్ బాబోయ్, ఎంత సో స్వీట్ పర్సన్స్ అనమాట మా లిజనర్స్. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంతమంది పేర్లు చదవాలి ఇప్పుడు. అందుకే స్వాతి, ఈజీ క్వశ్చన్స్ అడగద్దు అని నాకు నేను అనుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఓకే, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు అంటే, పద్మావతి, శిల్ప, ప్రసాద్, మో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ పంపించారే. ఓకే, ఫ్రమ్ హైదరాబాద్, చంచల్ గూడ హైదరాబాద్ నుంచి పంపించారు. బోధన్, పోచంపల్లి నుంచి బొగ్గ మార్కండయ్య, అండ్ అలాగే అనిత, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్నపేట సిరిసిల్ల, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ చింతల్ నుంచి సుశీల్ రైట్ ఆన్సర్ పంపించారు. శ్రవంతి, సుశీల్, అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సూర్యశ్రీ, మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూరు నుంచి, శ్రీనివాస్ రెడ్డి, అండ్ అలాగే పుష్ప ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి పంపించారు. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప, పాలగంటి రవి గౌడ్ గారు ఫ్రమ్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి, సునీత ఫ్రమ్ బాచుపల్లి రైట్ ఆన్సర్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కాంచనా కిట్టు ఫ్రమ్ కీసరా, అనంతయ్య ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ అలాగే సుగుణ ఓల్డ్ ఎన్జీఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి, పడిగెల రాజు రైట్ ఆన్సర్, మహేందర్ నాగలక్ష్మి, అండ్ అలాగే గంగు మహేందర్ నాగలక్ష్మి ఫ్రమ్ ఇల్లంతకుంట మండలం రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణ ఫ్రమ్ కొండాపూర్, నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్, అండ్ అలాగే వెంకట నరసయ్య, అప్పలరాజు ఫ్రమ్ పడన, అండ్ ఆల్సో అత్తాపూర్ నుంచి రాజు, అండ్ అలాగే బలరామ్, సరోజా ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే సెంటర్ పాయింట్ బోయిన్పల్లి, భలే ఉంటుంది కదా ఇలాంటి పేర్లు, సెంటర్ పాయింట్ ఇలాంటివి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, ఆర్మూర్ నుంచి రాధ, అండ్ అలాగే తోట సంతోష్ ఫ్రమ్ పొతంగల్, సతీష్ ఫ్రమ్ వరంగల్, జగదీష్ ఫ్రమ్ యూసుఫ్ కూడా, ఇందిరామూర్తి ఫ్రమ్ బోయిన్పల్లి, జయలక్ష్మి ఫ్రమ్ మంగళగిరి, అండ్ మంగళగిరి జయలక్ష్మి గారు, అడప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్, కాల శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి రమ్య, అండ్ అలాగే లక్ష్మి, ఎంఎం శాస్త్రి, ఉమా సుగంధి ఫ్రమ్ పంచాగుత, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నేతునూరి కళ్యాణ్ చారి, ఇంకా ఇంకా ఇంకా చాలా మంది పంపించారనమాట. ఎంతైనా మీరు చాలా ఏమంటారు స్వీట్ పర్సన్స్ అనమాట. మరి నిజంగా ఆన్సర్ ఏంటి అంటే షుగర్ కదా. డాక్టర్ లేదు అంటే హ్యాపీ.

హ్యాపీగా ఉంటాము. అండ్ మేము పాటలో కూడా నేను క్లూ ఇచ్చేసాను, పంచదార ఎడారిలో అంటూ పాట వేసేసాను అనమాట. ఓకే, కానీ యూనో మీకు విషయం చెప్పాలా, షుగర్ అనేది అందరి బాడీలో ఉంటుంది, కాకపోతే దాని లెవెల్స్ ఎక్కువగా తక్కువగా అవుతుంటాయి. చాలామంది అబ్జర్వ్ చేస్తే షుగర్ వచ్చింది అనగానే ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అది ఉన్నదానికన్నా వీళ్ళు బాధపడితేనే ఎక్కువగా కనిపిస్తుంది అంట రీడింగ్లో, టెస్టుల్లో చూస్తే. అందుకని దానికి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నట్టే దానికి కూడా రకరకాల మందులు ఉంటాయి, మనం ఇంట్లో చేసుకోవాల్సిన ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే బెటర్ కదా. అంటే తీయగా ఉంది కదా అని ఎక్కువ తినేస్తే ఇదిగో ఇలా బాధ పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఏదైనా కూడా అతి ఎప్పుడు మంచిది కాదు. అందుకే నేను ఎక్కువ ఆన్సర్లు చదవని తెలుసా, కొంతమందివే చదువుతాను, ఎందుకంటే నేను కూడా మీలాగే స్వీట్ పర్సన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: 136 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం. మీ ఆర్జే స్వాతితో మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆమె ఓ పేరు మోసిన హీరోయిన్, దాదాపు 200 సినిమాలకి పైగా చేసింది, కానీ ఒక్క బాలకృష్ణ గారితో మాత్రం అస్సలు యాక్ట్ చేయలేదు. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? బాలకృష్ణతో ఇంతవరకు జోడీ కట్టని టాప్ హీరోయిన్, 200 పైగా సినిమాలు చేసి బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించని ఆ హీరోయిన్ ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0403240852 0402 2408 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

బాలకృష్ణ సరసన నటించలేదు అంటే ఇంకా నయం అంజలిదేవి సావిత్రి గారని కూడా పెట్టేలా ఉన్నారు. సరే క్లూ ఇస్తాను. ఏంటంటే ఆవిడకి గుడి కట్టారండి ప్రేక్షకులు. అంటే అంత అందంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం గుడి కట్టిన హీరోయిన్ అంటే ఆమె పేరే గుర్తొస్తుంది. ఆ హీరోయిన్ బాలకృష్ణ సరసన అస్సలు నటించలేదు. ఇప్పుడైనా గెస్ట్ చేస్తారా?

143 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి పాటితో విన్నారు తపస్సు సినిమా కోసం వెన్నెల కంటి రాయిగా రాజ్ కోటి మ్యూజిక్ అండ్ మను పాడిన పాట. అండ్ ఈ పాట పాడినప్పుడు అంట చాలా మంది బాలుగారే పాడారు అని అన్నారట. అప్పుడు మనో గారు అనుకున్నారట, అబ్బా నన్ను ఎంత పెద్ద ఇంత పోలుస్తున్నారు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే చాలా లేట్గా జనాల్లోకి వెళ్ళింది ఏంటంటే ఆ పాట పాడింది బాలుగారు కాదు మనో గారు అని. నిజంగా కొన్ని పాటలకి వీళ్ళిద్దరి అంటే గొంతులు చాలా సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి, నాకేనా మీకు కూడానా ఏమో. 143 అయితే అవుతోంది. మరి నేనైతే ఇందాక క్వశ్చన్ అడిగాను ఏంటి అంటే 200కు పైగా సినిమాలు చేసినా కూడా బాలకృష్ణ పక్కన హీరోగా సారీ హీరోయిన్గా చేయలేదు అని చెప్పేసి. అంటే మీరు టైం బాండ్ చూసుకోవాలి కదా, మరి సావిత్రి గారు అంజలిదేవి గారు లేదంటే ఇప్పుడు వచ్చిన సమంత పేరు పెడుతున్నారు. సమంత 200 సినిమాలు ఎక్కడ చేసిందండి? ఆహా ఎక్కడ చేసింది చెప్తున్నా, అడగండి. కాదు కదా, మరి ఆలోచించి కదా ఆన్సర్ చేయాలి. అందుకనే చిన్న క్లూ కూడా ఇచ్చాను ఏంటి అంటే ఆవిడకి గుడి కట్టారు ఫస్ట్ టైం. ఒక హీరోయిన్కి గుడి కట్టడం అంటే ఆవిడ పేరే గుర్తొస్తుంది అని చెప్పాను. లెట్స్ సీ ఇప్పుడు ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు నేను క్లూ ఇచ్చిన తర్వాత. హై స్వాతి గారు బాగున్నారా? యస్ ఐమ్ వెరీ గుడ్, నైస్, బాగున్నాను. ఇగో ఇందాక పాటలు వేసాను కదా చక్కరా చక్కరా షుగరు పంచదార, సో అంత స్వీట్గా ఉందనమాట. ఓకే లెట్స్ సీ. దివాకర్ ఫ్రమ్ ఉమ్మిడ రైట్ ఆన్సర్, సత్య ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సునీత ఫ్రమ్ బాచుపల్లి, శ్రీలత ఫ్రమ్ కొత్తపేట, పుష్పశ్రీ అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి సత్యనారాయణ అండ్ అలాగే కవిత, లతా ఫ్రమ్ పోచారం, పోలపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ సిరిసిల్ల జిల్లా, సంతోష్ కుమార్ ఫ్రమ్ ఉప్పల్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపొలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు అండ్ ఎవరు అంటే వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్, శోభారాణి అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, ఇంకా ఎవరు అంటే ఫాస్ట్గా పంపించాలి క్లూ ఇచ్చాక చాలామంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. జానీ ఎస్కే జానీ ఫ్రమ్ బంజారా హిల్స్ నుంచి అండ్ ఆల్సో ఇంకా ఇంకా భూతాన్ పోచంపల్లి నుంచి బొగ్గ మార్కండేయ, అలాగే అపర్ణ ఫ్రమ్ బెంగళూర్, డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూర్. ఏ మీరిద్దరు పక్క పక్కన ఉన్నారా? ఇద్దరు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ వెంట వెంటనే వచ్చాయి నాకు ఇక్కడ మెసేజ్లు. ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ అండ్ అలాగే శ్యామ.

ఓకే, ఒంటి చేత్తోనే ట్రైన్ ఆపేసే మన బాలయ్యతోనే చేయలేదు అంటే ఏంటి, నాకు తెలియాలి అంట. తెలియాలా, తెలియాలంటే వెయిట్ చేయాలి. అంకుశాపురం నుంచి దొర్నాల సుదర్శన్ గారు, రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, అండ్ ఆల్సో కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, అండ్ అలాగే సుమలత గారు, నల్గొండ చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే యమకిరణ్ ఫ్రమ్ వరంగల్, అండ్ వి శ్రీనివాస్ మధుసూదన్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, ఏ నేనే క్లూ ఇచ్చాను అబ్బా, అసలు మీ పేర్లు చదవద్దు ఎందుకంటే నేనే క్లూ ఇచ్చాను కాబట్టి నా పేరే చెప్పుకోవాలి నేను. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, సుచిత్ర సర్కిల్ నుంచి శాంతి రషిత, అండ్ ఆల్సో ఇంకా ఎవరు అంటే సివి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఓకే, ఫైనల్లీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఇందాక కూడా మనకు పెట్టారు, ఎవడా వీర, ఎవరు ఆవిడ, నాకు తెలియాలి తెలియాలి తెలియాలి అంటే ఆవిడ ఎవరు అంటే, ఎవరు చెప్పినా చెప్పినా చెప్పినా చెప్పైనా, బాలకృష్ణ సరసన నటించని హీరోయిన్ ఎవరు అంటే ఖుష్బు గారు. అంటే పాపం ఆవిడకి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్పే ఉందనుకోండి. కాకపోతే చాలా సినిమాల్లో ఈవిడని అడిగినప్పుడల్లా ఆవిడ హిందీ తమిళ్ సినిమాల్లో చాలా బిజీగా ఉండడంతో బాలకృష్ణ పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇది బాగుంది కదా ఈ లైన్, యా అలా మిస్ చేసుకున్నారనమాట ఖుష్బు. బట్ ఆవిడ నటించిన తెలుగులో కొద్ది సినిమాలు, నిజం చెప్పాలంటే చిరంజీవి గారి పక్కన కూడా ఎక్కడ హీరోయిన్గా చేయలేదు. ఆ మధ్యకాలంలో వచ్చిన ఒక సినిమాలో సిస్టర్ లాగా కనిపించారు అంతే తప్ప, అవును మెగాస్టార్ పక్కన కూడా కనిపించలేదు ఆవిడ. అఫ్ కోర్స్ మన తెలుగులో వీళ్ళు ఎంత టాప్ మోస్ట్ హీరోలో, మరి హిందీ తమిళ్లో ఆవిడ కూడా అంతే టాప్ హీరోయిన్ కదా. డేట్స్ అడ్జస్ట్ అవ్వలేవు అంతేనండి అంతే. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి షో టైంలోనే సో చాలామంది పేర్లు చదవట్లేదని స్వాతి గారు, మీ భాషలోనే తొండి అంటారు ఇది, ఖుష్బు తెలుగులో అన్ని సినిమాల్లో నటించలేదు కదా అంటే, నేను తెలుగులో 200 సినిమాలు నటించిందని చెప్పానా? ఆహా, చెప్పానా మీతో? చెప్పలేదు కదా. అందుకే క్వశ్చన్ వినడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఏమంటారు మీరు? మీరు కూడా అదే అంటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి లేదంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: తరతరాల తరగని ఆనందంలో ఏంటి రోల్ అయిపోయింది కదా. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అండ్ చలికాలం వచ్చేసింది, వర్షాకాలం వచ్చేసింది కదా అని చెప్పేసి నీళ్లు తక్కువగా తాగారనుకోండి, ఇలా మాట తడబడుతూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలన్నమాట. అంటే ఇది నాకు నేను చెప్తూ అండ్ అలాగే మీకు కూడా ఓసారి గుర్తు చేద్దామని. రైట్, మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 12 అడుగుల ఎస్వి రంగారావు గారి కంచు విగ్రహం ఎక్కడ ఉంది? ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అది ఎక్కడ? గెస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324082 0042024224285. షో టైం మీ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

సినిమా నుంచి బాలు గారు ఇంత అలాగే చిత్రగారు పాడిన పాట వింటున్నారు. 155 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగాను ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాం. శాంతి, రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, ఆయన అలాగే

0: దర్శకుడి సంధ్యాపురం ప్రొద్దుటూరు, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వరలక్ష్మి కృష్ణమ్మ, అంకుచాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, భిక్షపతి నిర్మల ఫ్రమ్ ఎక్కడి నుంచి ఓకే హనుమకొండ నుంచి, అండ్ పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపల్లం, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెట, అప్పలరాజు గారు ఫ్రమ్ పెడనా, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వెల్దుర్తి నరసింహాచారి, అండ్ అలాగే శ్రావణి కేవీరావు, అండ్ అలాగే పిపి రావు గారు ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అంటే చాలామంది పంపించారు. ఇది కూడా ఈజీ ఆన్సర్ అనుకుంటా, అయినా ఈరోజు ఆయన జయంతి కదా, తెలియకుండా ఎంతమందికి ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మెస్సి విజయ, అండ్ అలాగే రోజా, విద్యాహరిణి మానస ఫ్రమ్ బోయిన్పల్లి నుంచి. ఓ, మీ పేర్లో ముగ్గురు పేర్లు ఉన్నాయండి, విద్యాహరిణి మానస, మీరు ముగ్గురా లేకపోతే మీది ఒకటే పేరా ఏమో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మీరు కామాలు పెట్టలేరు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, అండ్ అలాగే శ్యామల, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న పేట సిరిసిల్ల, అండ్ అలాగే వేముల నరసింహరావు గారు ఫ్రమ్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, అపర్ణ ఫ్రమ్ బెంగళూరు, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ బ్రూస్లీ ఫ్రమ్ చూరారం కాలనీ, మంగళగిరి జయలక్ష్మి గారు, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే ఊర్వశి ఫ్రమ్ సారీ ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, అండ్ అశోక్ కుమార్ ఫ్రమ్ సోమాజిగూడ, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, అండ్ ఆల్సో నిర్మల్ జిల్లా ఎడ్బెండ్ నుండి మేర సాయిలు రైట్ ఆన్సర్ పంపించారు. జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, వనస్థలిపురం నుంచి మహేశ్వరి మురళి, అండ్ ఇంకా చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పైడిపాటి నాగభూషణ్ గారు, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్, అండ్ అలాగే సునీత, కిసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు, బీదివాకర్ ఫ్రమ్ ఉమ్మెట, అండ్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట వరంగల్. మరి ఆన్సర్ ఏంటి అనంటే ఏలూరులో ఉంది, ఏలూరులో ఎస్వి రంగారావు గారిది 12 అడుగుల కంచు విగ్రహం ఉంది. మరి ఎస్వి రంగారావు గారు అనగానే మనకి చాలా పాత్రలు గుర్తొస్తాయి, అందులో యముడి పాత్ర అసలు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతుంది. యముడి పాత్ర ఎస్వి రంగారావు గారి తర్వాత అంతే అద్భుతంగా పోషించిన నటులు ఎవరు అంటే మన కైకాల సత్యనారాయణ గారు. మరి ఆయన పాట ఒకసారి వినేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi described

0: మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. 21 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి మీ ఆర్జీ స్వాతితో. మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, లైక్ రిటైర్మెంట్ అయిపోయింది లేకపోతే ఇంకొంచెం ఏజ్ ఎక్కువైంది, ఆ వయసులో ఏం చేస్తారు, అమ్మయ్య నా బాధ్యతలన్నీ తీరిపోయాయి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా స్పెండ్ చేస్తారు లేదా రెస్ట్ తీసుకుంటారు. అవునా, వాళ్ళు తిరగాలనుకున్న యాత్రలోనే తిరిగేసి వస్తూ ఉంటారు. కానీ ఈ 78 బామ్మ మాత్రం అలా కాదు, కాస్త డిఫరెంట్ అనమాట. సో ఎక్కడుంటుంది అంటారా, కేరళలో ఉంటుందన్నమాట. కేరళలో ఉన్న ఈ 78 బామ్మ ఈ వయసులో కూడా తనకున్న అభిరుచులపై కాన్సన్ట్రేషన్ చేస్తూ అండ్ దానికి సంబంధించి ఎదుటి వాళ్ళకి దాంట్లో అంటే ముఖ్యంగా ఫిట్గా ఉండడం, ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన కల్పిస్తోంది. మరి పేరేంటంటారా ఆవిడ పేరు? ఆవిడ పేరు అన్నమ్మ. కేరళలోని కొట్టాయం గ్రామం ఆవిడది. స్కూలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పై చదువుల కోసం యూరప్ వెళ్ళింది. అక్కడ జర్మనీలో నర్సింగ్ కూడా కంప్లీట్ చేసింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో జాబ్ వచ్చింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో నర్స్గా, హెడ్ నర్స్గా పనిచేసిన తర్వాత సరే అక్కడే పనిచేసింది, అక్కడే మ్యారేజ్ అయ్యింది, తర్వాత కొడుకు పుట్టాడు. దాదాపుగా 2014 వరకు విదేశాల్లోనే గడిపింది ఆవిడ. అంతే, ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఆలోచించింది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నెళ్లలో నేనేం చేశాను అని. ఏం చేశారు, చదువుకున్నారు, జాబ్ చేశారు, పెళ్ళయింది, ఒక ఫ్యామిలీని సెట్ చేసుకున్నారు. ఐ మీన్ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేశారు. కానీ సొసైటీకి ఏం చేశాను అని ఆలోచించింది. ఆ ఆలోచనే ఆవిడ్ని మరి మొత్తానికి తన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఫిట్నెస్ మీద అవగాహన కల్పించేలా చేస్తోంది. మరి ఇంతకీ ఈ అన్నమ్మ ఏం చేస్తోంది, మరి ఈ బామ్మ గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి

సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. అండ్ ఆ పాటలో ఏముంది, లైఫ్ అనుకోలేదు ఎప్పుడు లైఫ్ ఇలా మారుతుంది అని. సో ఈ అన్నమ్మ అనే భామ కూడా ఎప్పుడు అలా అనుకోలేదు. సో ఫైనల్గా ఏంటంటే, అన్ని దేశాల్లో అంటే ఒక దగ్గర చదువుకున్నారు, ఒక దగ్గర జాబ్ చేశారు, ఒక దగ్గర పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అండ్ ఆ తర్వాత తన తోడు ఎవరైతే ఉన్నారో, లైఫ్ పార్ట్నర్ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కేరళకి చేరుకున్నారు అన్నమ్మ. అన్నమ్మకి పర్యావరణం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇండియాకి రాగానే తను చేసింది ఏంటి అంటే, 4.5 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసింది. ప్రతి పని వెనక ఒక రీజన్ ఉంటుంది అంటారే, అలా తను ఈ సేంద్రియ వ్యవసాయం ఎంచుకోవడం వెనక కారణం ఏంటి అంటే, తన భర్త క్యాన్సర్తో పోయారు. సో ఎందుకంటే అప్పుడు ఆలోచించింది, అసలు దీనికి కారణం ఏంటి, మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోగలుగుతామా, అసలు లైఫ్ స్టైల్కి అంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఈ వ్యాధి రాకుండా ఉండడానికి. సో వీటన్నిటి గురించి ఆవిడ మళ్ళీ రీసెర్చ్ చేశారు. ఎంతైనా హెడ్ నర్స్గా పనిచేశారు కదా, అందుకనమాట. ఇక కృత్రిమ పద్ధతుల్లో పండించిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుండి రాదు అని కాదు, కొంచెం అవకాశం అయితే తక్కువగా ఉంటుంది అన్న విషయం అర్థమైన ఆవిడ కేరళకి వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టి అలా పంటల్ని పండించడం, అది కూడా దేంతో అంటే కిచెన్లో వాడిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయి కదా, కిచెన్లో మనం వంట చేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్నే ఎరువుగా తయారు చేసి వాడిందట. మరి ఆ తర్వాత ఏం జరిగింది, మరి అన్నమ్మ చేసిన ఈ ప్రయత్నాన్ని మరి ఎవరు గుర్తించారు, తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: చూ సినిమాకి గాను బాలు గారు, ఆయన అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 2:35 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి విత్ యువర్ ఆర్జే స్వాతితో.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార,
1: అజ్ఞాన తిమిరాల్ని

0: జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.
3: అండ్ ఈరోజు మీట్ ద స్టార్ లో మీరు శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వినబోతున్నారు. ఆయన ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన అలాగే ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు కూడా. మరి మర్చిపోకండి, ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి మీట్ ద స్టార్ మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 2:37 అవుతుంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలి వింటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన శక్తిశీలిలో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ 78 ఇయర్స్ బామ్మ అన్నమ్మ గురించి. మరి కేరళలో ఉంటున్న ఈ అన్నమ్మ అనే బామ్మ వ్యవసాయం అంటే హెడ్ నర్స్గా దేశ విదేశాల్లో పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తోంది. అయితే అంతేకాదు, ఈ వ్యవసాయ భూమిలో ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ అంతేకాకుండా విమెన్ కోసం స్పెషల్గా ఒక జిమ్ము మెడిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఇవిడ. చిన్నపిల్లలకేమో పూల్లో ఈత నేర్పిస్తుంది, జిమ్లో విమెన్కి ఈ ఎక్సర్సైజ్కి అంటే వ్యాయామానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట ఈ 78 ఇయర్స్ ఉమెన్. అండ్ ఒకవైపు ధ్యాన పద్ధతుల్ని నేర్పిస్తూ ఇంకోవైపు అంటే ఆవిడ ఇంత ఫిట్గా ఎలా ఉన్నారు అని అడిగితే ఒకటి చెప్తారు, ఏంటంటే స్విట్జర్లాండ్లో నర్స్గా పనిచేస్తున్నప్పుడు కలిగ్ ద్వారా ఆక్వా యోగా నేర్చుకున్నాను. సో ఒకప్పుడు నీళ్ళల్లో దిగాలంటే భయపడ్డ నేను ఇప్పుడు నీళ్ళల్లో అంటే ఐ మీన్ రోజు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆ భయం పోయింది. సో దానివల్ల నేను చాలా ఫిట్గా ఉంటాను అని చెప్తుంది. అయితే అన్నమ్మ చేస్తున్న ఈ సేంద్రియ వ్యవసాయం తనతో పాటు చుట్టూ ఉన్న వారిలో కూడా ఆరోగ్య స్పృహను పెంచుతూ వస్తుందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ బామ్మ అన్నమ్మ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకున్నాం 78 ఏళ్ల బామ్మ అందమ్మ గురించి. అంటే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఏ వయసులోనైనా ఫిట్గా ఉండొచ్చు అంటున్నారు ఈవిడ. అయితే వివిధ దేశాల్లో హెడ్ నర్స్గా పనిచేసి వచ్చిన తర్వాత కేరళలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ మహిళలకి వ్యాయామం అండ్ అలాగే మెడిటేషన్ వీటిలో శిక్షణనిస్తూ అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఎంత ఫిట్గా ఉంటారు.

ఆవిడ. అంటే రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్తో పాటు ఆక్వా యోగా అనేది గంటసేపు, గంట నుంచి అంటే అరగంట నుంచి గంటసేపు చేస్తారట ఈ అన్నమ్మగారు. అండ్ అంతేకాకుండా రకరకాల ఆసనాలు కూడా సాధన చేస్తూ ఉంటారట. తన ఫామ్ ల్యాండ్లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ద్వారా విమెన్కి ఈ ఏమంటారు ఈ ట్రైనింగ్ అంతా కూడా ఇస్తున్నారు. యోగాతో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం, మంచి అలవాట్లు ఇవన్నీ కూడా తను ఏదైతే ఫాలో అవుతారో అవన్నీ తన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న ఎస్పెషల్లీ విమెన్కి నేర్పిస్తూ మరి ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచడానికి పుస్తకాలు కూడా రాస్తున్నారట ఈ 78 ఏళ్ల బామ్మ. నిజంగా ఈ బామ్మకి సేవా గుణం చాలా ఎక్కువగా కనిపిస్తోంది కదా. అంతేకాదు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి సంబంధించి, ఆ స్కూల్లో కావలసిన అవసరాలకు సంబంధించి విరాళాలు కూడా సేకరిస్తూ ఉంటుందంట. అండ్ తను కూడా ఆ సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన ఆ లాభాన్ని కొంతవరకు స్కూల్స్కి కూడా ఇస్తారట. మరి ఇంత సేవా గుణం ఉన్న ఈ బామ్మని కేరళ ప్రభుత్వం గుర్తించి కొట్టాయం జిల్లాలోనే ఉత్తమ సేంద్రియ రైతుగా అవార్డును కూడా ఇచ్చింది. చుట్టూ నాలుగు వైపులా పచ్చటి చెట్లతో ఉన్న ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఈ 78 ఏళ్ల బామ్మ అన్నమ్మ ఉంది కదా, మరి ఈ ఫామ్ ల్యాండ్ని చూడ్డానికి చాలామంది వస్తారట. అండ్ అంతేకాదు గవర్నమెంటే అంటే కేరళ గవర్నమెంటే నేచర్ టూర్స్ని కూడా ఏర్పాటు చేస్తుందట ఈ బామ్మ ఫామ్ ల్యాండ్ని విజిట్ చేయడానికి. ఎంత గ్రేట్ కదా. అంటే ఇక నాకేముంది బాధ్యతలు అయిపోయాయని అలా తీరిక కూర్చోకుండా తనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తూ ఇప్పటికీ ఫిట్గా ఉంటున్న ఈ బామ్మ ఎంతమందికి ఇన్స్పిరేషన్? అందరికీ. మరి మీరేం చేస్తున్నారు, మీ ఆలోచనలు ఏంటి? నిజంగా మీకు ఇలాంటి లేదా మీకు మీకు తోచిన ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలోకి తీసుకురండి. తప్పకుండా ఏదో ఒకరోజు మీ ద్వారా అట్లీస్ట్ ఒక 10 మంది బాగుపడ్డా, మీ నాలెడ్జ్ 5 మందికి ఉపయోగపడ్డా మన లైఫ్కి, అంతకన్నా ఏం కావాలి? ఆలోచిస్తారు కదా. మీకు ఇలాంటి ఆలోచన ఉంటే, ఇలాంటి ఆలోచన ఉన్నవారితో కలిసి ఏదైనా సాధించాలి అనుకుంటే అస్సలు లేట్ చేయకండి, ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. ఇది వాటి శక్తిశీలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: అండ్ ఈరోజు ఫ్రైడే సాయంత్రం 8 గంటల నుంచి మరి మీట్ ద స్టార్లో మనకి రాబోతున్నారు. ఆ స్టార్ ఎవరు అంటే ప్రముఖ శాస్త్రవేత్త, ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు. మర్చిపోకండి, మీట్ ద స్టార్ ఎవ్రీ ఫ్రైడే 8:00 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు దాటి 6 సెకండ్లు అలా కొనసాగుతోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై రిలవింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు పదే పదే తన వైఖరిని మారుస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన పార్టీ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, జూపల్లి మొదట తెలంగాణ భవన్కు వచ్చేందుకు అంగీకరించి ఆ తర్వాత గన్పార్కుకు వెళ్లారని, అక్కడ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీనిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళల ఆర్థిక సామాజిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి అన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి 10 ఏళ్ల పాలనలో 8,21,651 కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంట్రీ క్యూఆర్ కోడ్కు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. స్కానింగ్ రూల్ ప్రారంభించిన 24 గంటలకే టెక్నికల్ సమస్య మొదలైంది. క్యూఆర్ కోడ్ ఇచ్చేందుకు ఓటీపీ రాకపోవడంతో క్యూఆర్ కోడ్ ఎంట్రీని ప్రభుత్వం నిలిపివేసింది. నల్గొండలో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని ఆయన అభివర్ణించారు. అప్పుల లెక్కలపై వాస్తవం

వాళ్ళు తేల్చడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాను రాతపూర్వకంగా లేఖ రాస్తున్నట్టు మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ లేఖను వాట్సాప్, ఈమెయిల్, స్పీడ్ పోస్టుల ద్వారా సీల్డ్ కవర్లలో పంపినట్టు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతంగా చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూడడానికి రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లుల క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. అబ్బా, వెదర్ చాలా బాగుంది కదా. ఇలాంటప్పుడు చక్కటి చిక్కటి టీని అలా సిప్ చేస్తూ ఇష్టమైన మ్యూజిక్ ని వింటుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మరి అలాంటి పాటల్ని చాయ్తో హాయ్ కబుర్లో వినేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? చాయ్తో హాయ్ కబుర్లకి స్వాగతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. బయట నుండి మనం ఇంట్లోకి అవసరమైనవి అంటే కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, సరుకులు కావచ్చు, ఇలా ఏవైనా సరే తెచ్చుకోవడానికైనా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవడానికైనా మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ వన్ టైం యూసేజ్ ప్లాస్టిక్ బ్యాగ్. ఎస్, దేనికైనా సరే మనం ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ బ్యాగ్నే ఎంచుకుంటున్నాం. అదే ఒకప్పుడైతే షాప్కి వెళ్ళేటప్పుడు అమ్మ మన చేతికి క్లాత్ బ్యాగ్స్ని ఇచ్చి పంపించేది. వాడటానికి అవి చాలా బాగుండేవి. కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ వలన ఎన్ని అనర్థాలున్నాయో తెలుసా మీకు? మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ మన లైఫ్ లోకి వచ్చి పర్యావరణంపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా మైక్రో ప్లాస్టిక్లనే చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమై పర్యావరణంలో శాశ్వతంగా ఉండిపోయి చివరికి తాగునీటి ద్వారా ఫుడ్లో కూడా కలుస్తున్నాయి. గర్భస్థ శిశువు కడుపులో కూడా మైక్రో ప్లాస్టిక్ నేటి రోజుల్లో ఉంటోందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ భూతం ఎంతగా వ్యాపించిందో. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మూగజీవాల విషయానికి వస్తే వాటి కడుపులోకి వెళ్లి ఆరోగ్య సమస్యలు రావటమే కాక ప్రాణాలను కూడా కోల్పోతున్నాయి. సముద్రంలో కలిసిన ప్లాస్టిక్ బ్యాగ్స్ వలన సముద్ర జీవులకు హాని కలుగుతోంది. అలాగే వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వలన. దాంతో నగరాలు కూడా వరదలకు గురవుతున్నాయి. వీటిని కాల్చినప్పుడు గాలిలోకి విషవాయువులు కలిసి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మరి ఈరోజు వీటి గురించి మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది, అదేంటో చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. విన్నారు కదా ఎన్ని రకాలుగా పర్యావరణానికి ప్రమాదం అనేది. ఈరోజు మరి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకం వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి చెప్పుకోవడానికి కారణం ఉంది అన్నాను కదా, అదేంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. ప్లాస్టిక్ బ్యాగ్స్కి పరిష్కారం మనందరి చేతుల్లోనే ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా వేరే వాటిని ఉపయోగించాలి. అంటే పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్, లేదంటే రీసైకిల్ పదార్థాలతో చేసిన బ్యాగ్స్ని వాడటం వలన పర్యావరణానికి కొంతలో కొంతైనా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పటికే చాలా చోట్ల చూస్తున్నాం పేపర్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ని వ్యాపారవేత్తలు అమలు చేస్తుండటం. కానీ ఇంకా అందరిలోనూ మార్పు అనేది రావాలి. సో ఈరోజు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం కాబట్టి ప్లాస్టిక్ వద్దు, క్లాత్ బ్యాగ్సే ముద్దు. పర్యావరణాన్ని ప్రేమిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2

0: మాయావజార్ సినిమాలో వివాహ భోజనంబు వింతైన వంటకమ్ము అనే ఈ పాట వింటే చాలు టక్కన గుర్తొచ్చే పేరు ఎస్వి రంగారావు గారు. ఇదే ఘటోత్కచుడి పాత్రనే విగ్రహ రూపంలో తూర్పుగోదావరి ధవళేశ్వరం దగ్గర ఏర్పాటు చేశారు అంటే ఈ పాత్ర అందరి గుండెల్లో ఎలా ముద్ర వేసుకుంది అనేది అర్థమవుతుంది. అది ఆయన నటనకి నిదర్శనం సముచితం కూడా. ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. మరెవ్వరూ పోటీ లేరు రారు అన్నంతగా రంగారావు గారి నటన అమోఘం, అద్భుతం. వరుధని సినిమాలో ప్రవరాఖ్యుడి పాత్రతో తెలుగు సినీ తెరపై తళుక్కుమన్నారు. మొదటి సినిమాకే తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ఇక అప్పటి నుండి ఆ టైప్ ఆఫ్ పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా రంగారావు గారి పేరే వినపడేది. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు ఏవైనా సరే తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో హీరోతో సమానంగా నటించిన ధృవతార నట దిగ్గజం ఎస్వి రంగారావు గారు.
1: నీ వేదం బాగానే ఉంది కానీ అసలు ఎవరో చెప్పు.
2: నీకు తెలియదు నేనెవరో?
1: తెలియగా అడిగేది.
2: తెలియని వానికి చెప్పినా తెలియదు.
1: ఏ తాత, నీ కుతర్కం చాలించు. నువ్వెవరైతే నాకేమిలే. చూడు, శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు.
2: హాయ్ హాయ్, నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావు. పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చూపిస్తా.
1: ఏ తాత, ఎవరనుకున్నావు? జాగ్రత్త, నాకు ఆగ్రహం వస్తే ఆగను. నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను.
2: అబ్బో అబ్బో, అంత ఘనుడివా? చెప్పవేం మరి. అయితే నీవు అంత పని చేయనక్కర్లే. నేను ముసలివాణ్ణి, నడవలేను. నన్ను మూసుకొని పో, అలాగే శశిరేఖం చూపిస్తాను.
1: అలారా దారికి.
2: చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ.
1: ఇంత బరువు ఉన్నావే.
2: ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎత్తలేవా? ఎత్తు నాయనా, ఎత్తు.
1: ఏడుగు మింగావా, పర్వతాలు పలహారం చేసావా? ఏమిటి నీ మాయ?
2: చిన్న మాయను పెను మాయ, అది స్వాహ ఇది స్వాహ. అటు నేనే ఇటు నేనే, అది నేనే ఇది నేనే.
1: తెలిసింది తెలిసింది. నమో నమో నమో నమో నమో నమ నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ. ధన్యోస్మి ధన్యోస్మి. ఇక మీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం. దివ్యోపదేశం దివ్యోపదేశం. మైనా, ఇక నుంచి నీవు ఇతనికే ఇష్ట సఖ్యుడు. పర్వాలేదు, ఇక సెలవా అల్లుడు. జాగ్రత్త.
3: మైనా, మన అంతఃపురానికి దారి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. తెలుగు సినిమా చరిత్రలో విశ్వనట చక్రవర్తి ఆయన. తెలుగు తమిళ్ సినీ పరిశ్రమలో 3 దశాబ్దాల సినీ జీవితంలో 150కి పైగా సినిమాల్లో ఎన్నో ఎన్నెన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించిన నట దిగ్గజం ఎస్వి రంగారావు గారు చదరంగం, బాంధవ్యాలు వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన నటించిన నర్తనశాల సినిమాకి అప్పట్లోనే ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డుని అందుకున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమ శత వార్షికోత్సవాల సందర్భంగా 2013 సంవత్సరంలో ఎస్వి రంగారావు గారు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయన ఫోటోతో తపాలా బిల్లను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ఆయన నటించిన ప్రతి సినిమాలో ప్రతి పాత్ర ఓ ఆణిముత్యం. ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి గుర్తు చేసుకున్నాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: నీకు డబ్బు చేదా తంటి బాబు ఓ బుజ్జి బాబు.
1: ఎస్వి రంగారావు గారు తన నటనలో అప్పుడే ప్రేమ అప్పుడే కోపాన్ని చూపించే ఈ సంభాషణలు వినండి.
2: చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు, అమృతపు చినుకులు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు. అసలునా ఆయన ఈ సంభమ నుండి నీ హరి వెలువడుగాక.

ఏమి ఇరుకృత రూపము? నీవా హరివి? భళా కుమార భళా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపును పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన కృతజ్ఞ. మరి మాయారీ

0: పురుషోత్తమ, నీ ఉగ్రనరసింహ రూపము ఉపసంహరించి శాంతించు స్వామి.
1: ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఒక సినీ గీతంతో నేను మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. అర్మాన్ మాలిక్ గానం చేశారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుంచి. అనంత శ్రీరామ్ గీతానికి గోపి సుందర్ సంగీతం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలనీలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రుణాల ద్వారా మొత్తం 8,21,651 కోట్ల అప్పులను మిగిల్చిందని పేర్కొంటూ అధికారిక రికార్డులను సమర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వడ్డీ కింద 2,08,681 కోట్ల రూపాయలను క్రమబద్దంగా చెల్లిస్తూ రాష్ట్రానికి 22,142 కోట్ల రూపాయలను ఆదా చేసిందని స్పష్టం చేశారు. అలాగే ఏ విధమైన ఆధారాలు లేకుండా సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. వాస్తవాలను ప్రజల ముందు పారదర్శకంగా ఉంచేందుకు దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని భట్టి విక్రమార్క తెలియజేశారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని మహిళా శిశు వికాస కేంద్రంలో జ్యూట్ బ్యాగ్ తయారీ, కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. నారీశక్తి వందన్ అధినియం బిల్లును అతి త్వరలోనే పార్లమెంట్లో ఆమోదింపచేసి 133% మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. నల్గొండలో జరిగిన నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒకటి చీకటి అధ్యాయమని అభివర్ణించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ వ్యవస్థలను, మీడియాను, ప్రతిపక్ష నాయకులను అణిచివేశారని అన్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కళాకారుల అణచివేతతో కూడిన ఆ 19 నెలల కాలం నాటి ఘోరాలను భావితరాలకు తప్పక తెలియజేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో బీజేపీకి ఉన్న నిబద్దతను తెలియజేస్తూ ఆయన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను గౌరవించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఒక బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితిని తెలియజేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అప్పులు మొత్తం 4.17 లక్షల కోట్ల రూపాయలని, అసెంబ్లీలో తాను కూడా ఇదే సంఖ్యకు కట్టుబడి ఉన్నానని హరీష్ రావు స్పష్టం చేశారు. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు

కాంగ్రెస్ చేసిన అప్పులు 177,058 కోట్ల రూపాయలని జూపల్లి లేఖలో పేర్కొనగా, ఆర్బీఐ గణాంకాల ప్రకారం అసలు సంఖ్య 186,067 కోట్ల రూపాయలుగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలు, ఆర్బీఐ పత్రాలను హరీష్ రావు వాట్సాప్ ద్వారా పంపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం జీవో నెంబర్ 679 కింద ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రారంభ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి జేఏసీ నాయకులను ఆహ్వానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీరు తమ విధానపరమైన సిఫార్సులతో కమిటీతో పంచుకోనున్నారు. రాష్ట సచివాలయంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 6,092 కిలోమీటర్ల మేర సాగే హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొత్త హైకోర్టు కాంప్లెక్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూసేందుకు రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లులు క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అమృత్ 2.0 కింద 137.70 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులు, పీఎంజీఎస్వై పథకం కింద 59.35 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే బొమ్మనపల్లి ఎరువుల గిడ్డంగుల్లో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులు యూరియా బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. వీబీ జీరాంచీ పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు వస్తుందనే భయంతోనే దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల అల్పాహార పథకాన్ని స్వాగతిస్తూనే దాదాపు 10,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్, సింగరేణి బొగ్గు విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఫ్లోర్ మిల్ యూనిట్లను, మిల్క్ పాయింట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి యూనిట్లు మహిళలకు స్వయం ఉపాధితో పాటు సాధికారతను కల్పిస్తాయని, జిల్లాలో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని కోరారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టి అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. ఈరోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ది పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లురెడ్డి ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు సవరణ

కార్యక్రమాన్ని పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ఓటర్ల గణన ప్రక్రియను సమీక్షించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓ యాప్ను ఉపయోగించి ఒకే పేరుతో రెండుసార్లు ఉన్న ఓట్లు, మరణించిన వారి వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓటర్లను గుర్తించి వెంటనే చర్య తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు. ముందుగా అఖండ చిత్రం నుండి పాటని విందాం. గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్యయామిని, అదితి భావరాజు గానం చేసిన ఈ పాట. అనంత శ్రీరామ్ గీతం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి

0: .in వెబ్‌సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
4: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు అనురాగ్ కులకర్ణి పాడిన పాట మ్యాస్ట్రో చిత్రంలోనిది శ్రీజో గీతానికి మహతీశ్వర సాగర్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 6:35. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట వరుడు కావలను. చిత్రంలోనది శ్రేయా ఘోషల్ గానం చేశారు ఈ పాటని. అనంత శ్రీరామ్ గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. మరికొన్ని పాటల్ని 6 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 6 గంటల 40 నిమిషాలు. లంహే ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: మీరింతవరకు లంహే ప్రాయశ్చిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: లేటెస్ట్ సూపర్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. బీస్ట్ చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచందర్ స్వరపరిచి జనితా గాంధీతో కలిసి పాడిన పాట శ్రీ సాయి కిరణ్ గీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప 2 చిత్రం నుండి శ్రేయా ఘోషల్ గానం చేశారు, చంద్రబాస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మీరు విన్న ఆ పాట రంగం చిత్రం నుండి. ఉన్నికృష్ణన్, శ్వేతమోహన్ గానం చేశారు. వనమాల గీతానికి హారిస్ జయరాజ్ సంగీతం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి.
0: మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్,

సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.

0: చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सके, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్బంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం వన్ టైం సెటిల్మెంట్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీహరీష్తో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం శీర్షికన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, సాధారణంగా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఆస్తులు కొనుగోలు చేయడం లేదా వ్యాపారం విషయంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అటు ఉన్నత చదువుల కోసమైనా దేనికోసమైనా లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అనుకోని సందర్భాల్లో అది ఆ కుటుంబం పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి. అలాంటి కారణాల పరంగా సమయానుకూలంగా చెల్లించలేని పరిస్థితిని సాల్వ్ చేసుకోవడం కోసం వచ్చిందే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎలాంటి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తారు? ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియజేస్తారు?
1: ముందుగా నేను చెప్పదలసింది ఏంటంటే, బ్యాంకులు అన్నవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ సేకరించి అవసరమున్న వారికి రుణాలు అందిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే మళ్ళీ సకాలంలో ఆ బ్యాంకు రుణాలని బ్యాంకు చెల్లించాలి. అప్పుడే బ్యాంకులు మిగతా అవసరమున్న వారికి సహాయం చేయగలుగుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి కొంతమంది కలగవచ్చు. అది వ్యాపారంలో దెబ్బతిని కానీ వేరే ఇతర కారణాల వలన ఇది జరగవచ్చు. ఓటీఎస్ అనేది ఓన్లీ బ్యాంక్ లాస్ట్ రిసార్ట్గానే తీసుకుంటుంది. సో ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది. సో ఈ ఓటీఎస్ పాలసీ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జనరల్గా అన్ని బ్యాంకుల పద్ధతి సామాన్యంగా ఒకే రకంగా ఉంటుంది. ఏంటంటే ఆస్తుల తనఖా, స్థిర చరాస్తుల, కొలాటరల్ సెక్యూరిటీస్ మీదనే అప్పుడు లోన్ శాంక్షన్ చేస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ తీరచరాస్తులు తీసుకోకుండా చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అంత సెక్యూరిటీస్ తీసుకోకపోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ మరి వయబుల్ కానప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఇంత డబ్బులు వస్తా చూసి దాని ప్రకారం ఇంకా వేరే గ్యారంటీ కానీ పర్సనల్ వ్యక్తిగత పూచికత్తు గ్యారంటీ అవి అన్నీ లేకపోతే ఆ సందర్భంలో బ్యాంక్ ఓటీఎస్ యాక్సెప్ట్ చేస్తుంది.
0: అయితే మీరు అన్నట్టు సెక్యూరిటీగా చూపించిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఉంటే జప్తు చేయడం జరుగుతుందా?
1: జరుగుతుంది.
0: మరి సాధారణంగా సెక్యూరిటీ చూపించిన ఆస్తి విలువ అప్పుతో ఏదైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అమౌంట్తో సమానంగా ఉంటే సరే సరే, లేదా ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు మార్కెట్ విలువ పడిపోయింది అంటారు, డౌన్ అయింది అంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీగా చూపించిన దాని విలువ తక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తుంది?
1: ఆ సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది. జనరల్గా బ్యాంక్ ఇతర రుణం ఇస్తున్నా దానికి కొంచెం ఎక్కువగానే ఆస్తులు తనఖా తీసుకుంటాయి, విలువ వాల్యుయేషన్ చేసి దాని ప్రకారం తీసుకుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆస్తుల వాల్యూ విలువ తగ్గిపోవచ్చు ఏదైనా కారణాల వలన. అప్పుడు కూడా వ్యక్తిగత గ్యారంటీ లేకపోతే అప్పుడు మాత్రమే

0: ఓటీఎస్కి అంగీకరిస్తుంది.
1: అయితే మీరన్నట్టు విలువ తగ్గడం పెరగడం అనేది ఒకవైపు, అయితే ఇంకోవైపు ఉదాహరణకి ఏదైనా భూమి కానీ భూమి తాలూకు పట్ట కాగితాలు నేను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని ఉంటే, ఆ భూమి ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా లిటిగేషన్ లో ఉన్నప్పుడు అలాంటి దాని
0: పరిస్థితిని సమీక్షిస్తుంది బ్యాంక్. ఒకవేళ అది ఎలాంటి వివాదము, అది తొందరగా పరిష్కారం అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం ఒకవేళ తొందరగా పరిష్కారం అయ్యేటట్టుంటే ఓటీఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే బ్యాంక్ మళ్ళీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. కాబట్టి లీగల్ గా బ్యాంకుకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది చూసుకొని బ్యాంక్ అప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటీఎస్ చేయాలా వద్దా ఆలోచిస్తుంది. ఇంకొక కొన్ని సందర్భాల్లో చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎన్నో ఏళ్లుగా అది పరిష్కారం కాకుండా ఉండి మళ్ళీ చాలా లిటిగేషన్ చాలా ఎక్కువైపోయిన సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్కి సమ్మతిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్స్ బ్యాంక్ తీసుకున్న డాక్యుమెంట్స్లో ఏదైనా లోపాలుంటే, న్యాయపరంగా లోపాలుంటే, చిక్కులుంటే అప్పుడు కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది.
1: బ్యాంకు వారు అప్పు పట్ల కానీ ఆ షూరిటీ పట్ల కానీ ఎంత సమయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టాలి, దీనికి లిమిటేషన్ అంటూ ఏదైనా ఉంటుందా?
0: రిమూవబుల్ ప్రాపర్టీ మార్ట్గేజ్ చేసినప్పుడు బ్యాంక్ 12 ఏళ్ల వరకు లిమిటేషన్ ఉంటుంది. 12 ఏళ్ల వరకు లీగల్ యాక్షన్ చేయవచ్చు. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టకుండా బ్యాంక్ రుణాలు ఇచ్చిందో అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ మీద వాటి మీద ఇస్తే అప్పుడు మాత్రం 3 ఏళ్ళు లోపల మాత్రమే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
1: నాకు వన్ టైం సెటిల్మెంట్ కావాలని కట్టలేకపోతున్నానని చెప్పి పౌరుడిగా రుణగ్రహీత ఎవరైనా సెటిల్మెంట్ చేయమని తనే ముందుకు రావచ్చా?
0: తనే ముందుకు రావాలి. యాక్చువల్లీ ఇది ప్రతి రుణగ్రహీత బాధ్యత, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం అతని బాధ్యత. సో ఎప్పుడైతే కట్టలేని కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. సో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏం చేస్తే ఏదో ఒక కారణం చూపించి లేకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి, లేని వివాదాన్ని సృష్టించి
1: వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చూస్తారు.
0: వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఇదిలో చేద్దామని చూస్తుంటారు. వేరే ఏదో ఒక వివాదం చూపించి డబ్బులు కట్టరు బ్యాంకుకి. ఆ సందర్భంలో బ్యాంకుకి నష్టం వాటిల్లే సందర్భం అది. కాబట్టి సిన్సియర్ అంటే జెన్యున్ బారోవర్స్ ఎవరైతే విల్ఫుల్ డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు తమంత తామే బ్యాంక్ అధికారులను సంప్రదించి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఓటీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ అప్పుడు వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం అన్ని పరిశీలించి బ్యాంకు ఓటీఎస్ని సమ్మతిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఏం చెప్పిందంటే ఈ ఓటీఎస్ అనేది బారోవర్ హక్కు కాదు, హక్కుగా స్వీకరించరాదు. బ్యాంకుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే వ్యాపారాత్మక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి
1: మళ్ళీ సేవలు అందించాలి పౌరులకి అంటే బ్యాంకు
0: నిలబడాలి బ్యాంకు కాబట్టి హక్కుగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
1: ఎన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది?
0: బ్యాంకుని అప్రోచ్ అయిన తర్వాత ఒకటేమో లంసమ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఒకేసారి పే చేసేసి 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు 70 రూపాయలు అట్లా చేస్తా అని చెప్పేసి ఒకేసారి చేయొచ్చు, లేకపోతే ఒక 12 నెలలు, జనరల్గా 1 సంవత్సరం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల వరకు కూడా బ్యాంక్ అలౌ చేస్తుంది.
1: మీరు అన్నట్టు పూర్తిగా ఇది బ్యాంక్ డిస్క్రిప్షన్, బ్యాంక్ విచక్షణ మేరకు అధికారులు ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు అనుకూలంగా స్పందించి ముందుకొస్తే రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ గ్రహించి వాళ్ళ విచక్షణతో అంగీకరిస్తే ముందుకెళ్తుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి బ్యాంకులను కాపాడడం కోసం రికవరీని దృష్టిలో పెట్టుకుని సర్ఫేసీ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. మరి సర్ఫేసీ యాక్ట్ పాత్ర ఏమిటి ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయానికి వస్తే?
0: ప్రాపర్టీస్ తనఖా పెట్టిన, మార్ట్గేజ్ చేసిన ప్రాపర్టీస్ ని బ్యాంకుకి న్యాయస్థానాల్లో జోక్యం లేకుండా అమ్మడానికి బ్యాంకుకి ఇచ్చిన పవర్ సర్ఫేసీ. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలో అయినా రావచ్చు, అప్పు చెల్లించలేని సందర్భంలో బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు. కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది బ్యాంకుకి ఇచ్చిన అధికారం, తమకి మార్ట్గేజ్ చేసిన ఆస్తులని అమ్మి తమ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంకుకి ఇచ్చిన అధికారం. సో దానికి వన్ టైం సెటిల్మెంట్ కి సంబంధం లేదు. కానీ లోక్ అదాలత్ లో కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ని రుణగ్రహీతల్ని ఒక చోటికి చేర్చి ఇది ఫెసిలిటేట్
1: చేసి ముందుకు తీసుకెళ్లొచ్చు. అయితే హరీష్ గారు, మీరు అంటున్నట్టు ఎవరైనా వారి వారి పరిస్థితుల వల్ల వన్ టైం సెటిల్మెంట్ విధానానికి వచ్చి బ్యాంకుని సంప్రదించి ముందుకెళ్లడానికి అంగీకారం పొందిన తర్వాత

0: ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఒక సంవత్సరం కానీ సంవత్సరంన్నర కాలంలో చెల్లించడానికి ఒప్పుకొని దాన్ని కూడా దఫాలు దఫాలుగా ఈఎంఐ రూపంలో కానీ వారు ఒప్పుకున్న విధానంలో కట్టడానికి ఒప్పుకున్నారు.
1: ఒప్పుకున్నాం.
0: మళ్ళీ అదే పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతేనో, సగం చెల్లించి మిగతా సగం చెల్లించిన విషయంలో జాప్యం జరిగితేనో అలాంటి వారిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరి వారికి ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ తాలూకు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా?
1: సో అది స్పెషల్ గా ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడే రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నిర్ణయించబడతాయి, ఇది ఇంత సమయంలో పే చేయాలి లేకపోతే ఓటీఎస్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అని జనరల్ గా బ్యాంక్ ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది బారోవర్ కి. సో కాబట్టి ఒకవేళ చేయకపోతే ఆల్రెడీ పే చేసింది అకౌంట్ అవుతుంది, కానీ మీ బ్యాంక్ కి ఓటీఎస్ క్యాన్సిల్ చేసే అధికారం ఉంది.
0: హరీష్ గారు, వన్ టైం సెటిల్మెంట్ లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఎప్పుడైతే బ్యాంక్ ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఆ ఓటీఎస్ అమౌంట్ చెల్లించి రుణ విముక్తి అవ్వడమే సరైన మార్గం, లేకపోతే మళ్ళీ ఓటీఎస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కష్టసాధ్యమవుతుంది అప్పుడు.
0: బాగుంది హరీష్ గారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అన్నట్లు అప్పు చేయకుండానే ఉండాలి, అవసరార్థం చేసిన అప్పును తిరిగి సమయానికి చెల్లించేయాలి, అనుకోని పరిస్థితుల కారణంగా అప్పు చెల్లించలేకపోతే ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హరీష్ గారు. హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇదే మన చట్టం వన్ టైం సెటిల్మెంట్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీహరీష్తో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఆల్ టైమ్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట ఆర్య చిత్రంలోనిది. సాగర్ గానం చేశారు. సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బాలు చిత్రంలోనిది. హరిహరన్ శ్రేయా ఘోషల్ గానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే

0: పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

0: మీరు విన్న ఆ పాట ఘర్షణ చిత్రంలోనిది. టిప్పు షాలిని సింగ్ గానం చేశారు. కులశేఖర్ గీతానికి హారిస్ జీరా సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్న ఆ పాట మాస్ చిత్రంలోనిది. ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడారు. సాహితీ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్న పాట మల్లీశ్వరి, మల్లీశ్వరివే అన్న పాట యువసేన చిత్రంలోనిది. జెస్సీ గిఫ్ట్ గానం చేశారు. సిరివెన్నెల గీతానికి జెస్సీ గిఫ్ట్ సంగీతం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధాని ఈ నెల 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో, 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో, ఆపై జూలై 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. ఈరోజు 4వ రోజు, 5 ఎకరాల వరకు నిధులు విడుదలయ్యాయి. ఈరోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. రైతుల ఖాతాల్లో 1,188 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇప్పటి వరకు 65.76 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగార్థుల్లో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి, గ్రామీణ యువత ఉన్నారని, ఎన్నో కష్టాల నడుమ హైదరాబాద్లో చదువుకుంటున్న వారి ఆశలను నిరాశపరచవద్దని ఆయన లేఖలో పేర్కొన్నారు. చేసిన అప్పులను తక్కువ చేసి చూపించడానికే కేటీఆర్ హరీష్ ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రిగా పనిచేశానని కూడా మర్చిపోయి హరీష్ రావు మాట్లాడుతున్నారని, అనేక విషయాలపై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అప్పుల విషయంలో జూపల్లి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4.50 లక్షల కోట్ల అప్పు చేసిందని, 3,47,294 కోట్ల రూపాయల అప్పు అని అసెంబ్లీలో సీఎం ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్ పొంతన లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.50 లక్షల కోట్ల రూపాయలని హరీష్ రావు, 3.50 లక్షల కోట్లని కేటీఆర్ అన్నారన్నారు. సవాల్ విసిరిన హరీష్ రావు ప్రెస్ క్లబ్కు ఎందుకు రాలేదని జూపల్లి ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత్ పునరుద్ఘాటించింది. ఈ విషయంపై న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, సింధూ జలాల ఒప్పందంపై భారత్ స్థిరమైన వైఖరితో ఉందని, పాకిస్తాన్ నమ్మదగిన రీతిలో ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: విద్యుత్ భారత కేంద్రం సమయం 8:05 కొద్ది క్షణాల్లో మీట్ ద స్టార్. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, ఆధునిక సాంకేతిక రంగ నిపుణులు శ్రీ జయ చౌదరి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడం, సాంకేతిక విద్యలో పురోగతి, దేశ అభివృద్ధికై విశేష కృషి సల్పిన దార్శనికులు ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ సర్వీసెస్ రంగంలో హైదరాబాద్ని ప్రపంచ పటంపై సుస్థిర స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించి ఆధునిక సాంకేతిక రంగంలో కొత్త పుంతలు అందుబాటులోకి తెచ్చి దేశ యువతకు బంగారు భవితను అందించే దిశగా ప్రభావితం చేసిన ఒక విశిష్ట వ్యక్తి జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ముచ్చటించి వారి జీవన ప్రయాణంలో మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకున్నాం. నమస్కారం అండి జేఏ చౌదరి గారు.
4: నమస్తే అండి.
3: మన పూర్వ రాష్ట్రపతి గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తను విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్ టీచర్ సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లి పక్షులు ఎగరడాన్ని చూపించిన వైనమే తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేసింది అని అనేవారు. మరి ఐటీ రంగంలో మీరు సాధించిన ఈ ప్రగతికి, మీరు చేసిన కృషికి అలాంటి ఏదైనా సందర్భం మీ విద్యాభ్యాసంలో మిమ్మల్ని ప్రభావితం చేసిందంటారా?
4: ఒకటి ఉందండి, నేను ఐఐటిలో ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చదువుతున్న రోజుల్లో మా క్లాస్మేట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఆ కాలంలో బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి సోకాల్ బ్రెయిన్ డ్రెయిన్ అనేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను అరే ఏంటిది, మనం ఇంత కష్టపడి ఇక్కడ చదువుకొని మనం ఇక్కడ పనిచేసి తర్వాత మన తల్లిదండ్రులకి వాళ్ళ సపోర్ట్గా ఉండాలా, మనం కూడా ఊరికి అమెరికాకో లేకుంటే విదేశీ వేరే విదేశాలు పోతే బాగుండదు, ఏదైనా చేయాలా అని దృక్పథంతో నేను ఇక్కడ ఉన్న కంపెనీస్కి అప్లై చేస్తే అప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నాకు జాబ్ రావడం జరిగింది.
3: ఇస్రో
4: ఐఎస్ఆర్ఓ బెంగళూరు. అంటే అప్పుడు పాత సినిమాలు, తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ ఏం చూసినా కూడా అందులో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు పాత మిస్సమ్మ సినిమా చూస్తే ఎన్టీ రామారావు, సావిత్రి వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్స్ ఇప్పటికీ, అయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మెయిన్ థీమ్ సినిమాలో అసలు చిన్న క్లర్క్ ఉద్యోగం వస్తే ఎంతో సెలబ్రేట్ చేసుకున్న రోజులు ఆ కాలంలో. నాకు అప్పుడు అనిపించింది, అరే ఐఐటీలో చదివినా కూడా మనకి ఉద్యోగాలు లేవు, మనం ఏదో విధంగా ఉద్యోగాలు క్రియేట్ చేసే దిశలో మనం ఆలోచించాలి. అంటే నేను ఐఎస్ఆర్ఓలో సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు కూడా అదొక ఆలోచన అయితే ఉండింది. సో దాట్ లెడ్ మీ టు గో ఇన్ టు ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఫార్మేషన్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ కావడము. అక్కడ నుంచి కొన్ని లక్షల ఉద్యోగాలు, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ గత 30 ఏళ్ళలో తీసుకుంటే, బీటెక్ చదివినా, ఐటీఐ చదివినా, డిప్లొమా చదివినా, ఫార్మసీలో చదువుకున్నా, ఏ చదివినా కూడా ఐటీ సర్వీసెస్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి చిన్న విలేజ్, మీరు ఏ విలేజ్ తీసుకుపోయినా కూడా, మా అమ్మ వాళ్ళ ఊరు గుర్తు దగ్గర చిన్న పల్లెటూరు గోపురాపురం ఉంటుంది, అక్కడ ఎప్పుడు అసలు నీళ్లు ఉండవు. నేను ఈ కోవిడ్ డేస్ అయిన తర్వాత నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళాను, వాళ్ళకి అంతా పిలిస్తే నేను విలేజ్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకున్నారు, తర్వాత అందరూ బై హ్యాపీగా ఉన్నారు. ఇదేంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది, మీకేమైనా వాటర్ వచ్చిందని? లేదు, వాటర్ రాలేదు, మా అబ్బాయి టీసీఎస్లో పనిచేస్తున్న ఒకరు అంటే మా అమ్మాయి ఇన్ఫోసిస్లో చేస్తుంది, వాళ్ళు నెల్లో పంపిస్తున్నారు. ఈ కోవిడ్ డేస్లో వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పేసి వాళ్ళు విలేజ్కి వచ్చి ఇక్కడ మా పరిస్థితి చూసి లోన్లు అప్లై చేసి మాకు బిల్డింగ్లు కట్టించారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంత ట్రాన్స్ఫర్మేషను ఒక్క ఇండస్ట్రీ ద్వారా. నాట్ ఓన్లీ మనం చాలామంది అనుకుంది ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు నగరాలు మాత్రమే డెవలప్ అయినాయి, రూరల్ ఏరియా డెవలప్ కాలేదని చాలామందికి అపోహలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఐటీ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పర్టికులర్ మనం

రాష్ట్రాల్లో ఈ ఫీ రీఇంబర్స్మెంట్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఎనీ పర్సన్ పేద కుటుంబంలో వచ్చిన ఎవరైనా కూడా, ఎందుకంటే ఫీజు సమస్య లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి, సీట్లు చాలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలంతా బీటెక్ చదువుకున్నారు, దాని తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐటీ సర్వీసెస్ లో ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకంటే వైటుకే పీరియడ్ లో అప్పుడు 1998-99 అమెరికాలో డేటు ఇది వరకు సాఫ్ట్వేర్ లో అంతా 2 డిజిట్స్ పెట్టుకునేవాడు, 00-99. దే నెవర్ థాట్ దట్ ఆ సాఫ్ట్వేర్ అన్ని ఏళ్ళు పనిచేస్తుందని చెప్పి అనుకోలేదు. అది ఎప్పుడైతే 2000 తర్వాత డిజిట్ 2 డిజిట్ నుంచి 4 డిజిట్ మారుతుంది, అది పూర్తి రాయాల్సి వస్తుంది, లేదంటే 0 అయిపోతుంది. అప్పుడు గార్ట్నర్ లాంటి సర్వే కంపెనీ వాళ్ళంతా కూడా ఫ్లైట్లు ఆగిపోతాయి, తర్వాత న్యూక్లియర్ దీంట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ వైటుకే ప్రాబ్లం అని చెప్పేసి చాలా హైప్ చేయడం వల్ల ఏమైందంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. నేను అమీర్పేటలో మైత్రివనం అక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాము, అక్కడ దాని పక్కనే ఆదిత్య బిల్డింగ్ లో

0: దీంట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ Y2K ప్రాబ్లం అని చెప్పేసి చాలా హైప్ చేయడం వల్ల ఏమైందంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. నేను అమీర్పేటలో మత్స్యవనం అక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాము. అక్కడ దాని పక్కనే ఆదిత్య బిల్డింగ్ లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ సంబంధించిన ఎంటర్ప్రినర్స్ అంతా కూడా ట్రైనింగ్ కంపెనీస్ పెట్టుకున్నారు. కోబాల్ ట్రైనింగ్ కానివ్వండి, తర్వాత IBM DB2 ట్రైనింగ్ కానివ్వండి, మెయిన్ ఫ్రంట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ దీనిలో ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత మ్యాన్ పవర్ మన హైదరాబాద్ లో అమీర్పేటలో దొరికింది వాళ్ళకి.
1: ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అంటుంటారు,
0: కరెక్ట్. అప్పుడు అమీర్పేట అమెరికా అనేది చాలా మంది అమీర్పేటలో రావడము, అక్కడ కోబాల్ ట్రైనింగ్ లేకపోతే DB2 ట్రైనింగ్ నేర్చుకోవడము, ఒక ఐటీ కంపెనీ ఇమీడియట్ గా ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళు వీసా H1B వీసా, ఎందుకంటే వీసా కోటా కూడా పెంచారు. అమెరికన్ గవర్నమెంట్ వీసా కోటా పెంచకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పేసి అన్ని విపరీతంగా పెంచేశారు.
1: ఆ క్రైసిస్ ని సాల్వ్ చేసే ప్రయత్నంగా ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న ప్రతి ఒక్కరిని పిలుచుకున్నారు,
0: కరెక్ట్. అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. Y2K పెద్ద ప్రాబ్లం, ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నారు. అది భారతదేశంలో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ పీరియడ్ లో మన చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకుని అమెరికాలో ఎంటర్ అయిపోయారు. అదిగా లేకపోతే ఇంత గ్రోత్ ఉండేది కాదు. భారతదేశానికి ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సదవకాశంగా ఆ పీరియడ్ లో వచ్చింది. నాకు ఫార్చునేట్ గా ఏంటంటే నేను I was ది ఫౌండింగ్ డైరెక్టర్ ఫర్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. నేను మొదటి నుంచి కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఒక తపన ఉండేది నాకు. మీరు అబ్దుల్ కలాం గారు ఏ విధంగా చెప్పారు, నాకు కూడా ఆ తపన ఉండేది. మనకు ఉద్యోగాలు లేకపోతే ఎట్లా మన వాళ్ళ పరిస్థితి?
1: మీరు అన్నట్టుగానే మన భారతదేశంలో చాలా కాలం వరకు ఇప్పటికి కూడా మధ్యతరగతి కుటుంబీకులు విద్య అయిపోగానే తర్వాత స్టెప్ ఉద్యోగ సముపార్జన,
0: కరెక్ట్.
1: ఉద్యోగంతో అక్కడితో విద్యకు వస్తే చెప్పి తర్వాత కార్యక్రమాలు చేస్తారు. అలాంటిది మీరు విద్యావంతులై ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడుండే పరిస్థితిని నేను నా ఒక్కడి కోసం కాదు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించాలని తీవ్రంగా కృషి చేశారు. మీ కృషిలో మీ కుటుంబం ఏ రకంగా సహకరించింది? అంటే మామూలుగా తన పరిధిని దాటి చేసే ఏ పనిని కూడా కుటుంబం నుంచి సమాజం నుంచి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది. మీకు ఏ రకమైన తోడ్పాటు లభించింది? ఎలా మీరు ఈ ఆశయాన్ని సాధించగలిగారు?
0: నేను కూడా బీద రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అనంతపురం దగ్గర బత్తలపల్లి అని కుగ్రామం, అక్కడ కూడా మాకు డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్, అది వ్యవసాయం ఏం లేదు, అంతా డ్రై ల్యాండ్స్. అందుకని మేము మా ఇంట్లో 4 అన్నదమ్ములు, నేను ఎల్డెస్ట్ అనమాట. నాకంటే ముందు మా సిస్టర్ ఉంది, మా నాన్న జక్కంపూటి సుబ్బరాయుడు, మా అమ్మగారు జక్కంపూటి నాగమ్మ. సో వాళ్ళు ఆ పెంపకంలో మా నాన్నగారు ఎప్పుడు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టేవాడు. మ్యాథ్స్ రాకపోయినా మ్యాథ్స్ ట్యూషన్ టీచర్ దగ్గర పంపించడం కానీ ఇట్లాంటివన్నీ అందరినీ, నన్ను కానీ మా తమ్ముళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ మై సిస్టర్ అందరినీ కూడా మంచి చదువులు చదివించాడు. ఆ దిశలో నేను బీఎస్సీ వరకు తెలుగు మీడియం నుంచి చదువుకున్నాను. మాకు అసలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ అంటే డబుల్ ఫీజు ఉండేటివి కాదు. అనంతపూర్లో ఒకే కాన్వెంట్ స్కూల్ ఉండేది, ఎల్ఆర్జీ కాన్వెంట్ స్కూల్ అని ఉండేది. అందులో ఎలీట్ పీపుల్ మాత్రం పోయేవాళ్ళు, మాకు అందులో అడ్మిషన్ కూడా కష్టమయ్యేది. అందుకని మాకున్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. ఆ టైంలో బీఎస్సీ కూడా డిగ్రీ ఫస్ట్ టైం తెలుగు మీడియంలో ఇంట్రొడ్యూస్ చేశారు. నాకంటే ముందు అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండేది, అది కూడా తెలుగు మీడియంలో ఇంట్రొడ్యూస్ చేసేప్పటికి మా నాన్నగారు విజనరీ, మా నాన్నగారు అరే బీఎస్సీ డిగ్రీ కూడా తెలుగు మీడియంలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, నువ్వు టైప్ రైటింగ్ కూడా నేర్చుకో, టైప్ రైటింగ్ డిగ్రీ తెలుగు మీడియంతో నీ డెఫినెట్ గా గవర్నమెంట్లో క్లర్క్ జాబ్ షూర్ గా వస్తుంది అని చెప్పి నన్ను టైపింగ్ కూడా లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ కూడా చేపించేశాడు. చేపించేసి మా నాన్న ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ టైప్ రైటింగ్తో డెఫినెట్ గా క్లర్క్ పోస్ట్ వస్తుందని చెప్పేసి ఆయన ప్లాన్ అది. దాని ప్రకారం నేను టైప్ రైటింగ్ అంతా నేర్చుకున్నాను, డిగ్రీ తెలుగు మీడియంలో పాస్ అయిపోయాను. అప్లై చేస్తే ఎక్కడ ఉద్యోగాలు లేవు, అందుకని కంపల్సరీగా మళ్ళీ నేను ఎంఎస్సీ లేకుంటే ఎంఎస్సీ చదివే ఐడియా లేదు ఇదివరకు. ఎందుకంటే మాకున్న ఎకనామిక్ కండిషన్స్ దీనివల్ల నేను ఏదైనా ఉద్యోగం తీసుకుంటే మా తమ్ముళ్ళు కూడా నేను చదివించవచ్చు అనే దీంట్లో నేను చాలా కృషి చేశాను. కానీ ఎక్కడ ఉద్యోగం దొరకలే. లాస్ట్కి ఒక బాట్లీ బాయ్ కంపెనీ వాళ్ళు క్లర్క్ పోస్ట్ వస్తే దానికి అప్లై చేస్తే తెలుగు మీడియం కాబట్టి వాళ్ళు తీసుకోలేదు దాన్ని. సరే ఇంకేం చేయాలని చెప్పేసి ఎంఎస్సీ ఎస్కే యూనివర్సిటీలో అనంతపూర్లో స్టార్ట్ చేశారు. అప్పుడు దగ్గర కాబట్టి మా బత్తలపల్లికి అనంతపూర్ దగ్గర, సరే అని చెప్పి ఎంఎస్సీ ఫిజిక్స్ జాయిన్ అయిపోయాను. సో ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ గుత్తిలో మా మల్టీస్పెక్ మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్గా పోస్ట్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగం

0: చేస్తున్నప్పుడు నాకు అరే నేను ఏమి కొత్తది ఏమి నేర్చుకోవటం లేదే, నాకు తెలిసిందంతా ఏమి చూసుకోకుండా నేను వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని అని అయిపోయేది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్డేట్ మై నాలెడ్జ్, నేను రెస్ట్ అయిపోతున్నానే అని చెప్పి నాకు అలజడి మొదలైంది. లేదు నీకు దో అంటే మేము కండిషన్ చాలా పూర్ కండిషను అని కూడా మా నాన్నగారితో వెళ్ళి చెప్పాను. నాన్న ఇట్లా నాకు ఏమి కొత్త ఏమి నేర్చుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ.
1: రెస్టింగ్ ఇస్ రెస్టింగ్ అంటుంటారు.
0: రెస్టింగ్ ఇస్ రెస్టింగ్ అది వచ్చింది నాకు. ఏదో కొత్తది ఏదో చేయాలనే తపన మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అని మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే ఆ కాలంలో ఎయిడెడ్ కళాశాల కాబట్టి జీతం కూడా బాగానే ఉండేది. అయినా కూడా నేను ఇది డెవలప్ కావాలంటే ఇక్కడుంటే లాభం లేదని చెప్పేసి దానికి రిజైన్ చేస్తాను నేను, ఏం చేస్తారో అన్నాడు. పిహెచ్డి జాయిన్ అవుతాను. సరే అని నీ ఇష్టం, నాకు అంత తెలియదు ఏది బాగుంటుంది, నీ యూటెక్కి కావాలని అంటే మా నాన్నగారు అభినందించాలి. ఎందుకంటే బీదతరంలో కూడా అరే ఉద్యోగం పోతే మళ్ళా సంపాదన ఉండదు, సంపాదన లేకపోతే మిగతా పిల్లలకి ఎట్లా చదివించాలా. అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు.
1: ఖచ్చితంగా మీ నాన్న దార్శనికుడే.
0: ఎస్,
1: ఈరోజు జయ చౌదరి ప్రపంచ పటంలో ఆయన కంటూ ఒక ముద్ర వేశాడంటే ఖచ్చితంగా మీ నాన్నగారి,
0: మా నాన్నగారి ఆశస్సులు, ఆయనకు గైడెన్స్ సపోర్ట్ అండి. ఎందుకంటే అంత చిన్న కుటుంబంలో వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు మంచి ఉద్యోగం నేను రిజైన్ చేస్తాను, నేను మళ్ళీ చదువుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు.
1: మీ పట్ల ఉండే పూర్తిగా నమ్మిక, కాన్ఫిడెన్స్ కూడా ఇది ఒక తారకంగా చెప్పొచ్చు.
0: కరెక్ట్. మా ఆవిడ కానీ తర్వాత మా పిల్లలు కానీ నా యాక్టివిటీస్ నేను ఏం చేస్తున్నా కూడా గే ఫుల్ సపోర్ట్. నేను ఇన్ఫాక్ట్ ఎస్టీపీలో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 24/7 నేను ఆ దేశానికి ఈ దేశానికి పోయి హైదరాబాద్ రండి అని చెప్పి సేల్స్ బ్యాగ్ వేసుకుని తిరిగేవాడిని. అప్పుడు మా ఆవిడ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ తర్వాత పిల్లలు కూడా నా గురించి అరే మా డాడీ ఈజ్ డూయింగ్ సమ్ దిస్ థింగ్ అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పుడు దే నెవర్ డిమాండెడ్ మై టైం. అట్లా ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందుకు కోసం అని చెప్పేసి నేను నా జీవితాన్ని అంతా కూడా దీని మీదే ఫోకస్ చేసి మనకు ఐటీ ఇండస్ట్రీ తీసుకొని రావాలా, ఐటీ కంపెనీలు తీసుకొని రావాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా అనే దీంట్లో ఆ తపంతో నేను ఆ రోజుల్లో తిరిగేవాడిని. దానికి ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే ఇంపాసిబుల్ అండి. నా భార్య పేరు శాంతిప్రియ, పెద్ద పాప అంజు శ్వేత, రెండో పాప నా డాక్టర్ నాగశ్రావణి, మా అబ్బాయి స్వప్నిక్, అందరూ సెటిల్ అయిపోయారండి.
1: మీ నాన్నగారు అందించిన స్ఫూర్తి సపోర్ట్ అది మీ తర్వాత తరానికి కూడా మీరు అందించారు, చాలా సంతోషం అండి.
0: థ్యాంక్ యూ అండి. పిహెచ్డీ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఐఎస్ఆర్ఓలో బెంగళూరులో టెలిమెట్రీ డివిజన్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో మేము మా టెలిమెట్రీ బాక్సెస్ తీసుకెళ్లి త్రివేంద్రం వెళ్లేవాడు. అప్పుడు త్రివేంద్రం హెడ్ వచ్చేసి అబ్దుల్ కలాం, అక్కడ తుంబ రాకెట్ సెంటర్ ఉండేది. ఆయన మేము ఆ టెస్టింగ్ చేసేటప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా వచ్చేవాడు. వచ్చి ఏం చేస్తున్నారో చూసి శభాష్ బాగా చేస్తున్నారని చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు అబ్దుల్ కలాం గారు. అట్లా నా ఫస్ట్ పరిచయం ఆయనతో అక్కడ జరిగింది.
1: గొప్ప వాళ్ళ ఆశీర్వాద బలం కూడా ఉంటుందండి.
0: తప్పకుండా, ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళంతా రోల్ మోడల్స్ కదా, వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. సో అది కూడా ఒక అందుకు కారణమని చెప్పచ్చు. కానీ అంత మంచి ఉద్యోగంలో ఉన్నా కూడా అప్పుడు మా తమ్ముళ్ళంతా కూడా హైదరాబాద్కి వచ్చేసారు చదువుల కోసము. ఒకసారి బీహెచ్ఎల్ ఆర్ఎండి వాళ్ళు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్ట్, అది నేనుండేదేమో ఐఎస్ఆర్ఓ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, అందులో సైంటిస్ట్ బి గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు, ఇదేమో ఒక మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్టు. అయినా కూడా హైదరాబాద్ పోయి మా తమ్ముళ్ళంతా చదివించాలా అనే దీంతో అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. వస్తే నేను ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడ బిహెచ్ఎల్ ఆర్ఎండీలో జనరల్ మేనేజర్, ఆయన ఏంటి నువ్వు బుద్ధి ఉంది లేదా నీకు, అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని ఇక్కడ చిన్న పోస్ట్ నీకు తెలుసా ఎన్నేళ్ళు పడుతుందో సేమ్ పోస్ట్ నువ్వు పోవాలంటే మేబీ ఒక 10 ఇయర్స్ పడుతుందేమో అని. 10 ఇయర్స్ కాదు, బిఫోర్ రిటైర్మెంట్ ప్రాబబ్లీ యూ విల్ గెట్ దట్ సేమ్ పొజిషన్, నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళా ఐఎస్ఆర్ఓలో చేరు అని చెప్పి. లేదు సార్, నాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సమస్యలు, మా తమ్ముళ్ళంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఉండి వాళ్ళని చదివించుకోవాలనే దీంతో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది.
1: కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫ్యామిలీ.
0: ఫ్యామిలీ కానీ ఎనీ సాక్రిఫైస్ భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. ఎందుకంటే నేను సాక్రిఫైస్ చేసి ఉద్యోగం చేరిన తర్వాత అప్పుడు గేట్ పరీక్షలు పేపర్లో వచ్చింది. ఎంఎస్సీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంటెక్ అని. అప్పుడు అప్లై చేస్తే ఆ గేట్లో ఎగ్జామ్స్ రాస్తే నాకు పాస్ అయ్యి నాకు సీట్ వచ్చింది. సీట్ వస్తే వాళ్ళు స్పాన్సర్ చేశారు, బిహెచ్ఎల్ ఆర్ఎండి వాళ్ళు స్పాన్సర్ చేస్తే అట్లా నేను ఐఐటీలో ఎంటెక్ చేయడం జరిగింది. నా ఎంటెక్ ప్రాజెక్ట్కి నేషనల్ ఇన్వెన్షన్ అవార్డు వచ్చింది.

0: ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడం కానీ, తర్వాత దూరదర్శన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ కూడా నా ఎంటెక్ ప్రాజెక్ట్ కి నేషనల్ అవార్డు రావడంతో నా ఫస్ట్ టైం ఐ కేమ్ టు ది మీడియా. ఢిల్లీకి పిలిపించుకుని నేను ఇంటర్వ్యూ చేశారు. అది టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లేటరల్ రిక్రూట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్. దానికి అప్లై చేస్తే నాకు ఎంటెక్ ఉంది, అవార్డు ఉంది, ఐఎస్ఆర్ఓ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి నాకు ఆటోమేటిక్ గా జాబ్ వచ్చింది. అట్లా నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఎవరన్నా కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాదాపు 6 నెలలు కానీ ఒకసారి 1 ఇయర్ పైన పడేది. ఎవరన్నా ఒకవేళ ఇంపోర్ట్ లైసెన్స్ ఇస్తే కస్టమ్స్ డ్యూటీ ఇస్ టు బి 350% డ్యూటీ. ఆర్డినరీ వాళ్ళు ఎవరు అసలు చేసేవాడు కాదు. చాలా మంది ఎన్ఆర్ఐలు పాపం ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దామని చెప్పి వచ్చారు, వచ్చి ఇవన్నీ చూసి మళ్ళా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ పీరియడ్లో మనకు అనదర్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక అమెరికన్ కంపెనీ, వాళ్ళు చిప్ డిజైన్ కంపెనీ. వాళ్ళు ఇండియాలో మ్యాన్ పవర్ బాగుంది, ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే మనం డెవలప్మెంట్ సెంటర్ పెడితే మనం కొత్త ప్రోడక్ట్స్ ఈజీగా చేసేయచ్చు. కాస్ట్ అడ్వాంటేజ్, కాస్ట్ ఆర్బిట్రాజ్ ఉంది, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ది పీపుల్, గుడ్ పీపుల్ ఉన్నదని చెప్పి వాళ్ళు దే వాంట్ టు సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో. కానీ అప్పుడు మనం అప్రూవల్స్ అన్ని ఒక 10 డిపార్ట్మెంట్స్లో ఉండేటివి. ఆ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు మా చేత కాదు, ఎందుకంటే నవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ది న్యూ ఎక్విప్మెంట్, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా అట్లా చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అని చాలా ఉండేటివి. సో అది కూడా 6 మంత్స్ టు 1 ఇయర్ పట్టేది. అటుంటే మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మీరు ఇవన్నీ వెసులుబాటు ఇవ్వకపోతే ఐర్లాండ్లో డిసైడ్ అయిపోయాము, అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు రాజీవ్ గాంధీ మన ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏమన్నాడు ఇది మంచి ఆపర్చునిటీ, ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం ట్రై చేద్దాము అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అప్పుడు ఫార్మ్ చేసాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో. అది ఓన్లీ ఫర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అ పైలట్. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు, ఇట్లా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ చేస్తున్నాము, ఎవరైనా హూఆర్ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అప్లై అని చెప్పి ఇంటర్నల్ సర్కిల్ వచ్చింది. అప్పుడు చూసి అప్లై చేశాను. మైన్ వాజ్ ది ఓన్లీ అప్లికేషన్. సో దట్స్ హౌ ఐ బికేమ్ ది ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టీపీఐ పోస్టెడ్ అట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ బెంగళూరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటర్నెట్ లేకుంటే మేము ఎట్లా పనిచేస్తామన్నారు. అప్పుడు వాళ్ళ గురించి సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బిల్డింగ్ పైనే సెటిలైట్ స్టేషన్ సెటప్ చేసి వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ పెడితే అప్పుడు దే స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు.
1: మీరు అలా ఇంటర్నెట్ ని ఇంటింటికి తీసుకొచ్చే మొదటి అడుగు మీరే వేశారు.
0: ఎస్, దేశంలోనే.
1: దేశంలోనే.
0: ఎస్. సో దాట్ వాజ్ ది బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఇండియా. ఎప్పుడైతే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాళ్ళకి ఎనీ ఇంపోర్ట్ లైసెన్స్ 1 అవర్లో నేను శాంక్షన్ చేసి ఇచ్చేవాడిని. తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏదైనా సాఫ్ట్వేర్ చేయాలన్నా కూడా ఐ యూజ్ టు గివ్ అప్రూవల్స్ ఇన్స్టంటేనియస్లీ. ఆ టైంలో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ చూసి ఆల్ అమెరికన్ కంపెనీస్, హ్యూలెట్ ప్యాకర్డ్, డిజిటల్, మోటరోలా, ఈ కంపెనీస్ అంతా బెంగళూరు రావడం జరిగింది. వాళ్ళు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ బిల్డింగ్ ఇక్కడ ఉంటే ఆ బిల్డింగ్ చుట్టుపక్కలే వాళ్ళు కూడా ఆ కన్నింగ్హామ్ రోడ్డు, మిల్లర్ రోడ్డు వాటిలో వాళ్ళు సెటప్ చేసుకుని, సెటిలైట్ స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ తీసుకుని వాళ్ళు కనెక్ట్ చేసుకుని వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అట్లా బెంగళూరు బికేమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. వాళ్ళంతా బాడీ షాపింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆ రోజుల్లో 64 KBPS లింక్ కి, హాఫ్ సర్క్యూట్ కి దాదాపు 45 లాక్స్ పర్ యానం రెంట్ వీళ్ళు పే చేసేవాళ్ళు ఎవరు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్. అది వీళ్ళు చాలా కష్టమన్నారు. ఎవరు ఇన్ఫోసిస్ అంత మేము కట్టుకోలేము, మనకంత వెసులుబాటు లేదు, దాన్ని తగ్గించమని, దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము విఎస్ఎన్ఎల్కి లెటర్ రాసాము. వాళ్ళు లేదు, మాకు కమర్షియల్ ఆర్గనైజేషన్, మేము తగ్గించడానికి లేదన్నారు. అప్పుడు మా సెక్రటరీ నాగరాజన్ విఠల్ అని ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయనకి సార్ ఇది ఇష్యూ ఉందని చెప్తే అప్పటికప్పుడు ఆయన సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయించేసి రెడ్యూస్డ్ టారిఫ్ విఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎక్స్ ఇస్తే X/30 times లెస్ మేము వాళ్ళకి మిగతా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసామో అప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ వీళ్ళంతా కూడా ఎస్టీపీ లైసెన్సులు తీసుకుని వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీలో డెవలప్మెంట్ సెంటర్, అంతవరకు ఇక్కడ రిక్రూట్ చేయడము, అక్కడ తీసుకుపోయి వాళ్ళని ఏదో కంపెనీలో పెట్టడం, బాడీ షాపింగ్ అనేవాళ్ళు అది మాత్రం చేసేవాళ్ళు. బ్రెయిన్ డ్రెయిన్. ఇక్కడ ఏం డెవలప్మెంట్ గా ఉండేది కాదు, తర్వాత మన ఎకానమీ కూడా బాగుపడేది, ఎందుకంటే అమెరికా పంపించేస్తే అమెరికన్ గవర్నమెంట్ కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ప్రైస్ తగ్గించేసామో అప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అందరూ కూడా వాళ్ళు కూడా దేశం

స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ది డెవలప్మెంట్ సెంటర్. అట్లా మొత్తం ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఈ మన ఇండియన్ కంపెనీస్ కూడా స్టార్టెడ్ బికమింగ్ ది ఎస్టీపీఐ కంపెనీస్. ఆ పీరియడ్లో ఈ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ లో నా ఆఫీస్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, మానిటరీ చేసేవాళ్ళు. ఆ సీక్వెన్స్ లో బిఎన్ యుగంధర్ అని మన తెలుగుతను, అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు సత్యానాదయ్ లో ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఫాదర్ ఆయన. ఆయన వన్ ఆఫ్ ది విజిట్స్ కి బెంగళూరుకు వచ్చాడు. అప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా చూసి, అరే నువ్వు తెలుగు ఏంటి, నువ్వు హైదరాబాద్ లో ఏం చేయటం లేదు, హైదరాబాద్ లో ఒక ఐటీ కంపెనీ లేదు. లేదు సార్, అక్కడ మాకు ఎస్టీపీ ఆఫీసే లేదు, నేను ఎట్లా వెళ్తాను. లేదు లేదు, మీ బాస్తో నేను మాట్లాడతాను, ఎస్టీపీ అప్రూవ్ చేపిచ్చేస్తాను. ఈ స్పోక్ టు సెక్రటరీ విఠల్ గారితో మాట్లాడేసి అక్కడ ఎస్టీపీ అప్రూవ్ చేయించాడు. అప్పుడు నేను హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ సరిగ్గా లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, అసలు ఒక బిల్డింగ్ కూడా సరైన బిల్డింగ్స్ లేవు. ఆ కాలంలో జూబ్లీహిల్స్లో ఎకరాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఇంచుల్లో కూడా దొరకదు. అంత రియల్ ఎస్టేట్ అంత చీప్గా ఉండేది, ఎందుకంటే ఏమి యాక్టివిటీ లేదు కదా, దేర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీ. సరే, నాకు ధైర్యం ఏంటంటే మన ఐటీ ఇండస్ట్రీ ఎక్కువ తెలుగు వాళ్ళు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్ అన్న కావాలా, లేకుంటే వాళ్ళ పిల్లలు డాక్టర్ అన్న కావాలా. అట్లా మన వాళ్ళు ఒక ప్రైవేట్ ఇంజనీర్ కదా, అక్కడికంతా పంపించేసి వాళ్ళంతా ఇంజనీర్లు అయ్యారు, వాళ్ళు బెంగళూరులో పనిచేస్తున్నారు. నేను అనుకున్నాను ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు, రా మెటీరియల్ షుడ్ నాట్ బి ప్రాబ్లం అనే ధైర్యంతో. అప్పుడు మైత్రివనము, హుడా మైత్రివనము అమీర్పేటలో ఉండేది కొత్త బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఒకటి కొంచెం చూడడానికి కొంచెం బాగుంది, అందుకని ఆ బిల్డింగ్లో తీసుకుని ఎస్టీపీ పెట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ పెట్టాము, కానీ 6 మంత్స్ 8 మంత్స్ అయిపోయింది, ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు. ఎందుకు రాలేదని అనలైజ్ చేస్తే ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకుండా మనం మా సాఫ్ట్వేర్ ఎస్టీపీ అంతా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటేనే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు స్టార్ట్ ఇన్ దట్ బిల్డింగ్. డొమెస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళకి అందులో అలౌడ్ కాదనమాట, 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మాత్రం అలౌడ్ అనమాట. సో అందుకని అలాంటి కంపెనీస్ ఏం లేవు హైదరాబాద్లో, అందుకని బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది. నాకు మా ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి ఢిల్లీ నుంచి లెటర్స్ మీద లెటర్స్, యూఆర్ వేస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ, దాన్ని సరెండర్ చేసి అని చెప్పేసి. అరే సరెండర్ చేస్తే మళ్ళా ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలా. అందుకని ఇక్కడ కూడా సాటిలైట్ స్టేషన్ పెట్టించేసి ఇంటర్నెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మా బాస్ ఎన్ విఠల్, ఆయన హైదరాబాద్కు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు అడిగాను, నువ్వు ప్రపోజల్ పంపించు నేను చూస్తాను అన్నాడు. నేను ప్రపోజల్ పంపించాను, పంపిస్తే మా ఫైనాన్స్ డైరెక్టర్ మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకు, ఒక ఐటీ కంపెనీ లేదు అక్కడ, ఫారెన్ ఎక్స్చేంజ్ 8 క్రోర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ వేస్ట్ అయిపోతుంది, అందుకని ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్ వైబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. అరే ఇంక మరి ఇంటర్నెట్ లేకుంటే హైదరాబాద్ ఐటీ కంపెనీ రావడం లేదు, ఎనికి వెళ్ళిపోదాం అనుకున్నాను, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదామని అనుకున్నాను. అయినా ఎందుకన్నా మంచిది, ఒకసారి స్టేట్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ నిదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అనమాట. అందుకని ఇండస్ట్రీ సెక్రటరీ హరినారాయణ, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా ఆపర్చునిటీస్ బాగున్నాయి, మనకు చాలా మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు, కానీ మనకు ఇంటర్నెట్ లేకుంటే ఎవరు రావటం లేదు ఇక్కడ. ఇంటర్నెట్ కావాలంటే శాటిలైట్ స్టేషన్ కావాలి, మా వాళ్ళేమో అంత కాస్ట్లీ శాటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయటం లేదు, మీరు హెల్ప్ చేస్తే మేము ఏం చేయాలన్నాను. మీరు ఏదన్నా లోన్ అలాంటిది ఇస్తే నేను వాళ్ళని పోయి కన్విన్స్ చేస్తాను లోను, తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్ అంతా ఫ్రీగా ఇచ్చేస్తే నేను వాళ్ళని కన్విన్స్ చేస్తే, అట్లయితే మా చీఫ్ సెక్రటరీ దగ్గర పోదామని చెప్పి నటరాజన్ అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు, ఆయన దగ్గర తీసుకెళ్లాడు. సో నా లాజిక్ అంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన కూడా ఇమీడియట్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వితిన్ ఫ్యూ డేస్ జియో వాజ్ ఇష్యూడ్ 1 క్రోర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ శాంక్షన్ టు ఎస్టీపీఐ హైదరాబాద్, అండ్ వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ శాటిలైట్ స్టేషన్ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా ల్యాండ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తామని జియో వచ్చింది. ఆ జియో తీసుకెళ్లి మా ఢిల్లీలో మా బాస్కి చూపించాను స్టేట్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ కలిశాను, ఈజ్ వెరీ మచ్ కీన్ టు డెవలప్ దిస్ ఇండస్ట్రీ, అవునా చీఫ్ మినిస్టర్కి అంత ఇంట్రెస్ట్ ఉందా, అట్లయితే మనం ఏదో చేయాలని చెప్పేసి ఆయన కన్విన్స్ అవర్ ఫైనాన్స్ డైరెక్టర్, వీ గాట్ ది శాటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ అంతా అయిపోయింది తర్వాత వీళ్ళు ల్యాండ్ మాదాపూర్లో ఇచ్చాడు, 10 ఏకర్స్ ఈ శాటిలైట్ స్టేషన్ అన్ని సెటప్ చేయడం కోసం 10 ఏకర్లో మాదాపూర్లో ప్రజెంట్ సైబర్ టవర్స్ ఉంది కదా, అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఫెన్సింగ్ వేసేదని పోతే అక్కడ ఉన్న రైతులంతా కర్రలు తీసుకుని వచ్చారు, మేమంతా వ్యవసాయం చేసుకుంటున్నాము, మా ల్యాండ్ ఇది, మీరు ఎట్లా ఫెన్సింగ్ వేస్తారని. అప్పుడు మళ్ళీ కలెక్టర్ కుట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన ఫోన్ చేస్తే ఎస్పీతో మాట్లాడి పోలీసులను పెడితే దాన్ని ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ శాటిలైట్ స్టేషన్ నుంచి మైత్రివనంలో కంపెనీలు వస్తాయి, కానీ మైత్రివనంకి మనం బీమ్ చేయాలంటే మైక్రో టవర్ పెట్టుకోవాలా,
మైత్రివనం బిల్డింగ్ ఇంత పెద్ద చాలా హెవీగా ఉంటుంది.

0: సాటిలైట్ స్టేషన్ స్ట్రక్చర్ అవన్నీ కాబట్టి అక్కడ పెట్టేదంటలేదు. అందుకని ఈ 10 ఏకర్స్ లోనే పెట్టాలా, ఇక్కడ నుంచి పెట్టి మైక్రోవేట్ అవర్ కోసం మేము అప్లై చేసాం. చేస్తే అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు, అది ఫ్లైట్ జోన్ లో ఉంది కరెక్ట్ మాదాపూర్, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లేదు, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కరెక్ట్ మాదాపూర్ నుంచి వెళ్తున్నాయి, నీకు ఆ హైట్ లో శాంక్షన్ చేయలేదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ 1, మనకు ఇంటర్నెట్ వస్తేనే కంపెనీస్ వస్తాయి, మనకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే మనకు
1: టవర్
0: కావాలంట, వీళ్ళేమో టవర్ శాంక్షన్ చేయలేదు. మళ్ళా హరినారాయణ దగ్గరికి వెళ్ళాను, సార్ అగైన్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ 1, ఏమైంది అన్నాను. ఇట్లా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేయటం లేదు మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలి. సరే ఈ ల్యాండ్ ఎట్లా పెట్టుకో, ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండి, ఎంత ప్రైవేట్గా నాకు హెల్ప్ చేసేవాడంటే, ఆయన యూ ఫైండ్ అవుట్ ఎనీ అదర్ ల్యాండ్ దీని సెటిలైట్ స్టేషన్కి ఎంత కావాలనో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయి, ఇమీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తాను. నేను అప్పుడు నువ్వు మంచి బ్యానాకులు కొనుక్కొని పవర్ఫుల్ బ్యానాకర్ తీసుకొని మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ అన్ని తిరుగుతూ తిరుగుతూ రోడ్ నెంబర్ 25లో మన MHRD మరిచిన్నారెడ్డి R&D ఇన్స్టిట్యూట్,
1: HRD
0: ఇన్స్టిట్యూట్, ఆ బిల్డింగ్ అప్పటికే ఉన్నింది జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 25. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ మెట్లెక్కి ఫైవ్ ఫ్లోర్ పోయేసి అక్కడ నుంచి బైనాకులర్స్ చూస్తున్నా చుట్టూ ఎక్కడ కనపడుతుందో మైత్రివనం. సడన్ గా నాకు మైత్రివనం బిల్డింగ్ కనిపించింది
1: క్లియర్గా.
0: అది ఎంత నాకు ఆనందం ఇస్తుందంటే అందరికీ అదే చెప్తాను, ఆర్కిమిడెస్ ఎప్పుడైతే టబ్లో స్నానం చేస్తూ ఆయనకి ఐడియా రాగానే ఊరేకా అని చెప్పి అట్లా నాకు అంత సంతోషంతో ఓ మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నౌ వీ కెన్ డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇమీడియట్ గా హరినారాయణ దగ్గర పోయి ఆ ల్యాండ్ పనికొస్తుందని చెప్పి అక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టడం జరిగింది. మైక్రోవేవ్ టవర్ పెట్టేసి వీ బీమ్డ్ టు మైత్రివనం. ఆ మైత్రివనంలో ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ఇచ్చామో ఎన్ఆర్ఐ ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఎక్కువ ఉంది 1 or 2 లోకల్ కంపెనీస్ ఉన్నారు, మెజార్టీ అది కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐ కంపెనీస్, వాళ్ళంతా ఎస్టాబ్లిష్ చేశారు. మన మైత్రివనం బిల్డింగ్ అనేది దేశంలోనే ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్, అందులో 23 కంపెనీస్ పెట్టారు. ఆ 23 గాట్ అక్వైర్డ్ బై అనదర్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్వైర్ చేశారు, లేదంటే గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ ఆర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ గాట్ లిస్టెడ్ ఇన్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అన్ని కంపెనీలు సూపర్ డూపర్ సక్సెస్. అక్కడి నుంచి అసలు మన స్టోరీనే మారిపోయింది. ఆ టైంలోనే గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ అయింది, ఎన్టీ రామారావు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఒక చిన్న కంపెనీ ఫ్లోరిడా కంపెనీ ఒకటి వస్తే వాళ్ళని కన్విన్స్ చేయడానికి కోసం నేను ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లాను. తీసుకెళ్తే అది ఫస్ట్ టైం నేను
1: రామారావు గారు
0: చూడడము కలవడం, కంపెనీస్ కావాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన చేంబర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్నారు అక్కడే, ఫస్ట్ టైం ఆయన కూడా అప్పుడే కలవడం జరిగింది. నీ కార్డు ఉందంటే నా కార్డు ఇచ్చాను, మళ్ళీ వచ్చి కలవండి మీరు నీతో మాట్లాడాలని అన్నారు. సరే దాని తర్వాత చంద్రబాబు నాయుడు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ అయిపోయిన 1 మంత్కే నాకు కాల్ వచ్చింది, మా సజెషన్స్ తీసుకుని రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్ దే యూస్ టు క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూషన్ చేపించాడు చాలా ఫాస్ట్గా. ఒక మీటింగ్లో ఏమయ్యా నేను మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా, ఇంకా మంచి కంపెనీలు ఎందుకు రావటం లేదు, ఎవరు బీపీఓ కంపెనీస్ కేపీఓ కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎంఎన్సీ కంపెనీస్ ఎవరు రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాడు. సార్ మన దగ్గర ఐఐటీస్ ఐఐఎం ఇట్లాంటివి ఏం లేవు సార్, అందుకని రావటం లేదు, మనం కూడా ఒక ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్ పెడదామన్నాడు. బాగానే ఉంటుంది సార్, నేను వీళ్ళు ప్లాన్ అకార్డింగ్ దెన్. ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు ఐటీ సెక్రటరీ లేడు బలేరావని, ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బలేరావు ఫోన్ చేసి మీరు చౌదరి రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ చైర్మన్ మీరు ముగ్గురు కలిసి కమ్ విత్ కాన్సెప్ట్ అట్ హౌ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆన్ పార్ విత్ ఐఐటీస్ అట్లా తీసుకుని రండి, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ అన్నాడు. ఐఐటీ స్టాండర్డ్ బట్ ఐటీ ఫోకస్డ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టాలా, మిగతా అన్ని బ్రాంచెస్ ఇప్పుడు అక్కర్లేదు ఎందుకంటే మనకు ఇమీడియట్గా ఐటీ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ కావాలని చెప్పి. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఐ కాయిన్డ్ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ వాజ్ మై కాన్సెప్ట్, అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఫోకస్డ్ బట్ ఐఐటీ స్టాండర్డ్. ఆ ఐడియా అందరికీ బాగా నచ్చింది విత్ స్కూల్స్, ఒరాకల్ స్కూలు తర్వాత మైక్రోసాఫ్ట్ స్కూలు, సో దట్
1: రిలేటెడ్ కాన్సెప్ట్స్
0: అన్ని ఆ కాన్సెప్ట్ తో వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పాము. ఆయన కూడా నచ్చింది, 200 ఏకర్స్ 300 ఏకర్స్ ఎంత కావాలంటే నేను శాంక్షన్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి. నేను సార్ మీరు ల్యాండ్ ఇచ్చేది ఎప్పుడు, బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు, అంతగా పుణ్యకాలం అయిపోతుంది ఏం చేయాలన్నాను. మీ దగ్గర రెడీమేడ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేద్దాం సార్, మనకు అంత టైం లేదు, మనకి ఇమీడియట్గా మ్యాన్ పవర్ కావాలా, అట్లయితే ఇప్పుడు పీసీ

పరక్ అని ఈ వాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్. ఆయన ఫోన్ చేసి, పరక్ జయ చౌదరి మీరు మొత్తం ట్విన్ సిటీస్లో ఆయన ఏ బిల్డింగ్ ఐడెంటిఫై చేస్తే ఆ బిల్డింగ్ ఇచ్చేద్దాం రిప్లేట్కి అన్నాడు. నేను పీసీ పరకు మొత్తం ఆయన ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అన్ని చూపించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో మేము ప్రజెంట్ ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి ఉన్నది రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కడుతున్నారు. షెల్ అంతా రెడీగా ఉంది. మేము లోపల పోయి చూస్తే లోపల ఇంటీరియర్స్ ఇంకా ఏం చేయలేదు. షెల్ ఉంది, 85 ఎకర్స్ ఏదో ల్యాండ్ ఉంది. తర్వాత కొన్ని రెసిడెన్షియల్ కూడా అక్కడే కడుతున్నారు. ఇది ఐడియల్. తర్వాత హైటెక్ సిటీ అప్పటికే హైదరాబాద్లో దగ్గరగా ఉంది. సో అన్ని విధాల ఐడియాలు అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పాము. ఇమ్మీడియట్ గా శాంక్షన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి మీకు వేరే ల్యాండ్ ఇచ్చేస్తాను, ఇది ట్రిపుల్ ఐటీ. అట్లా ట్రిపుల్ ఐటీ గాట్ ఫార్మ్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ టుడే దట్ హెస్ బికమ్ ది వన్ ఆఫ్ ది ప్రీమియర్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్. అక్కడ నుంచి మంచి కంపెనీస్ రావడం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో మైక్రోసాఫ్ట్ ప్లేడ్ ఎ ఇంపార్టెంట్ రోల్. అసలు ఆ కాలంలో నేను హైదరాబాద్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక సేల్స్ బ్యాగ్ వేసుకుని అమెరికాకి యూరప్కి పోయేసి ఎగ్జిబిషన్లో ఒక చిన్న స్టాల్ పెట్టుకుని అందరు హైదరాబాద్ రన్నాను. ఆ క్రమంలో నేను చేసేవాడంటే నేను అక్కడ సిపా అని సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ బే ఏరియా సిలికాన్ వ్యాలీలో ఉండేది. నేను పోయి ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. హైదరాబాద్లో వస్తే మీకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది, తర్వాత బెంగళూరు లాగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు, ఇవన్నీ కూడా నేను అడ్వాంటేజెస్ అని చెప్పి టు బ్రింగ్ ఆల్ ది ఎన్ఆర్ఐస్ టు కమ్ టు హైదరాబాద్. ఆ క్రమంలోనే నేను సియాటల్ కూడా వెళ్ళేవాడిని. సియాటల్లో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక చోట మీటింగ్ పెట్టి నాతో ప్రజెంటేషన్లు ఇప్పించేవాడు. అట్లా నేను పరిచయాలు ఏర్పరచుకున్నాను. ఒకసారి ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ నాకు ఈమెయిల్ పంపించాడు, మా బిగ్ బాస్ బిల్ గేట్స్ ఇండియాకు వస్తున్నాడు, లుక్స్ లైక్ దే ఆర్ ప్లాన్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా, మీరు ఎట్లో ఒకటి మీరు కన్విన్స్ చేసి హైదరాబాద్కి ఆయన తీసుకొస్తే హైదరాబాద్ నక్షా మారిపోతుంది అని ఈమెయిల్ పెట్టాడు. నేను తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర పోయాను. సార్ ఇట్లా బిల్ గేట్స్ వస్తున్నాడు ఇండియాకి, మనం ఎట్లో ఒకటి ఆయన్ని కన్విన్స్ చేసి. ఆయన అక్కడ నుంచి ఫ్యాక్స్లు ఈమెయిల్లు చేస్తే నో రిప్లై. సో ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఈ పవర్ కంపెనీస్, అమెరికన్ పవర్ కంపెనీస్, గ్యాస్ బేస్డ్ పవర్ కంపెనీ, దేవర్ ఆల్ డోల్డ్రమ్స్. వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలని చెప్పేసి అమెరికన్ అంబాసిడర్ ఫ్రాంక్ విల్సన్ ఆయన వాళ్ళందరినీ తీసుకుని ఈ వాజ్ కమింగ్ టు హైదరాబాద్ టు మీట్ ఆనరబుల్ సీఎం. నేను అప్పుడు సీఎం గారికి అంబాసిడర్ గారు వస్తున్నారు, ఆయన ద్వారా మనం బిల్ గేట్స్ ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొస్తాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మంచి ఐడియా అని చెప్పేసి ఆయన అంబాసిడర్ అడిగాడు, ఇట్లా మీరు బిల్ గేట్స్ వస్తున్నారంట, ఏదో విధంగా హైదరాబాద్ తీసుకొస్తే నో ఛాన్స్, ఆల్రెడీ వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని ప్రీఫిక్స్డ్, మరి ఎట్లా నాకు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ ఉంటుందంటే అక్కడ కూడా కష్టము, కానీ నీకు పని చేస్తాను, మా ఇంట్లో నేను డిన్నర్ ఐఎమ్ హోస్టింగ్ ఎ డిన్నర్ కాక్టైల్ డిన్నర్, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్ని సీఈఓని అమెరికన్ సీఈఓని పిలుస్తున్నాను, ఆ డిన్నర్ మీరు కూడా రండి అక్కడ కల్పిస్తానన్నాడు. ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తాడేమని చెప్పి అన్నాను. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రావెల్ టు ఢిల్లీ విత్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి హైదరాబాద్, ఆ 5 నిమిషాలు 45 నిమిషాలు అయిపోయింది. ఎందుకంటే బిల్ గేట్స్ ఏం చూశాడంటే ఒక పెద్ద స్టేట్లో ఉన్న చీఫ్ మినిస్టరు, 80 మిలియన్ పాపులేషన్ ఉన్న చీఫ్ మినిస్టరు, నా ప్రోడక్ట్ పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ ఉపయోగించి ఆ చీఫ్ మినిస్టర్ ప్రజెంటేషన్, హీ వాజ్ టోటలీ గాట్ కన్విన్స్డ్. సో ఆ 5 మినిట్స్ అనేది 45 మినిట్స్ ప్రజెంటేషన్ అయిపోయింది. హీ సా ది ప్యాషన్ ఇన్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏమన్నా అంటే చీఫ్ మినిస్టర్తో మేము డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి మా టీం వస్తుంది, ఇప్పటికైతే హైదరాబాద్లో లేదు, నేను హైదరాబాద్ ఇంక్లూడ్ చేస్తాను, వాళ్ళు మిగతా స్టేట్స్కి మిగతా సిటీస్ కూడా వెళ్తారు, హైదరాబాద్ కూడా వస్తారు, కానీ దే సెలక్షన్ ఇస్ ఫైనల్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 వీక్స్కి ఆ టీం వచ్చింది. వాళ్ళు చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, గురుగాం వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు. ఆ టీం అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ ఎంప్లాయీ ఫోన్ చేశాడు, సార్ మైక్రోసాఫ్ట్ ఇస్ నాట్ కమింగ్ టు హైదరాబాద్, వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తున్నారు. అరే అదే, ఇంత కన్విన్స్ చేసి చెప్పాము, సేమ్ బిల్ గేట్స్ కూడా కలిశాడు. నేను వెళ్ళి ఇమ్మీడియట్గా సేమ్ గారు చెప్పాను, సార్ మన ప్రాజెక్ట్లో నేను మాట్లాడాను కదా అని చెప్పేసి ఇంకా అగైన్ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ దొరికాడు, ఫోన్లో దొరికాడు.
దొరికితే ఏంటి ఏమైంది ఎందుకు హైదరాబాద్ సెలెక్ట్ కాదు.

0: అంటే నేను చెప్పాను కదండి, మా సెలక్షన్ టీమ్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, వాళ్ళు వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు. లేదు లేదు, మేము వాళ్ళకి సరిగ్గా ఇన్పుట్స్ తీసుకున్నట్లు లేదు, సెకండ్ టీం ఏమైనా పంపిస్తావని. జనరల్గా అట్లా చేయము, నువ్వు ఇంత ప్యాషనేట్గా అడుగుతున్నావు కాబట్టి సెకండ్ టీంని పంపిస్తావు, మామూలుగా అయితే అట్లా చేయము అని చెప్పి ఆయన సెకండ్ టీంని పంపించారు. ఆ సెకండ్ టీం వచ్చిన తర్వాత ఆ సెకండ్ టీంని మేము అంతా కన్విన్స్ చేసాము. అప్పుడు మైక్రోసాఫ్ట్ టుక్ ఎ డెసిషన్ దట్ ఫస్ట్ ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటల్ అది హైదరాబాద్లో పెడుతున్నాం అని చెప్పి పేపర్లో ఆల్ న్యూస్ పేపర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్లోను, సిఎన్ఎన్ అన్ని చోట్ల అంత విజిబిలిటీ ఫర్ హైదరాబాద్కి నువ్వు $100 మిలియన్ ఖర్చు పెట్టినా రాదు, అంత విజిబిలిటీ. అంటే మైక్రోసాఫ్ట్ వరల్డ్ నంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ, హౌ దే డిసైడెడ్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో ఏదో బాగుంటుందే కదా వాళ్ళు డిసైడ్ చేశారని మిగతా ఎంఎన్సీ కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. దట్స్ హౌ హైదరాబాద్ హస్ బికమ్ సో ఫేమస్.
1: ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.
0: మారిపోయింది
1: చౌదరి గారు, అంటే మీరు చేసిన ఈ కృషికి మిమ్మల్ని వరించిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి ఒక్కసారి తెలియజేయండి.
0: అంటే చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అట్లా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను అవార్డ్స్ రివార్డ్స్ కోసం నేను పనిచేయలేదండి. ఐ వాంట్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. అందులో సఫలీకృతం అయ్యాం, ఎందుకంటే హైదరాబాద్లో అసలు నంబర్ ఆఫ్ జాబ్సే లేవు ఐటీ జాబ్స్. అలాంటిది ఈరోజు సో మెనీ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఐటీ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి క్యాటరింగ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఈవెన్ హెల్త్ కేర్
1: ఇండస్ట్రీ,
0: ఆల్ మాల్స్, ఎక్కడ చూసినా మాల్స్లో ఎవరుకుంటున్నారు? ఎక్కువ ఐటీ వాళ్లే. సో కార్లు కొనే వాళ్ళు ఎవరు? ఐటీ వాళ్ళు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. సో ఇక ఆ రోజుల్లో మన కంబైన్డ్ స్టేట్ బడ్జెట్ అబౌట్ 30,000 crores. ఈరోజు స్టేట్ డివైడ్ అయిపోయినా కూడా హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్ బడ్జెట్ ల్యాక్స్ లో ఉంటుంది. 2 lakh crores ఎంతో ఉంది.
1: ఈ ఎస్టాబ్లిష్మెంట్ దానికి దోహదపడింది
0: హైదరాబాద్. ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్. సో అట్లా ఐటీ ఇండస్ట్రీ ద్వారా ఎన్నో ఫ్యామిలీస్ గాట్ బెనిఫిటెడ్, స్టేట్స్ గాట్ బెనిఫిటెడ్, ద కంట్రీ గాట్ బెనిఫిటెడ్. మొన్న నేను అమెరికా వెళ్ళాను, ప్రతి ఏ స్టేట్కి ఏ సిటీకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ సార్ ఆ రోజుల్లో మేము వైటుకే రోజుల్లో మీరు వేసిన ఫౌండేషన్ వల్ల మేమంతా ఇక్కడికి వచ్చాము, ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయాము, ఇక్కడ మేము ఆస్తులు బాగా సంపాదించుకున్నాము, తర్వాత ఎంత చేసాము, మీ పుణ్యం వల్ల మేమంతా చేసామని. ప్రతి దేశంలో అంటే ఈస్టిండియా కంపెనీ వాళ్ళు వచ్చి ఇండియాని కాలనైజ్ చేశారు కదా, మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్నే కాలనైజ్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా సిఇఓలు సిఎక్స్ఓలు పెద్ద పెద్ద కంపెనీలు అంతా ఇండియన్సే, ఎక్కువ ఇండియన్సే. సో సిలికాన్ వ్యాలీలో పోయినా ఇండియన్సే, డల్లాస్ అయితే హైదరాబాద్లోకి ఉంటుంది. అంత ఆపర్చునిటీస్ ఈ ఒక్క ఇండస్ట్రీ తీసుకురావడం వల్ల మొత్తం అసలు మన దేశ పరిస్థితి మారిపోయింది. మనం ఈరోజు $4 trillion ఎకానమీ అంటున్నాము. ఇట్స్ ఆల్ ప్రైమర్లీ డ్రివెన్ బై ఐటీ ఇండస్ట్రీ.
1: జయ చౌదరి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మీ పాత్ర ఉంది.
0: ఐ వాజ్ ది కో చైర్మన్ ఫర్ ది ఫికీ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. టూ టర్మ్స్ కో చైర్మన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా పనిచేశారు కదా.
0: రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకొని ఐ స్టార్టెడ్ ఐ బికేమ్ ఎంటర్ప్రినర్, స్టార్టప్ ఎంటర్ప్రినర్ అయిపోయి ఒక కంపెనీ స్థాపించేసి ఆ కంపెనీ ఎన్విడియాకి అమ్మి వి గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ కంపెనీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళా గవర్నమెంట్లోకి తీసుకున్నాడు. అప్పుడు ఐ బికేమ్ ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఐటీ అడ్వైజర్ టు నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ స్టేట్ గవర్నమెంట్. అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నాను.
1: ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ మీ ఉద్దేశం అంతా సామాన్యుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాంట్లో మీరు జీవితంలో సఫలీకృతులు అయ్యారు. ప్రస్తుతం ఉన్న యువతకు మీ జీవిత పోరాటంలో మీరు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మీరు అందించే సందేశం.
0: ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఎరా అండి ఇది. ఇది చాలా డిస్రప్టివ్ ఎరా. ఇంతకాలం గత 30 ఏళ్ళు మనం ఈ ఐటీ సర్వీసెస్లో పీల్చి పిప్పి చేశాం. దాంట్లో ఎన్ని అవకాశాలున్నా అన్నీ మనం ఉపయోగించుకున్నాము. ఇప్పుడు పెను మార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో. అంటే ఈ అసలు ప్రోగ్రామింగ్ చేసే పని లేదు. తర్వాత చాలా జాబ్

0: సో ఆటోమేట్ అయిపోతున్నాయి, కొన్ని లక్షల్లో ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇటువంటి అప్పుడు మనకు భారతదేశంలో మన ఉన్న పాపులేషన్ డెన్సిటీ 1.4 బిలియన్ పాపులేషన్ కంట్రీ, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ, ఉద్యోగాలు ఉన్నంత వరకు అన్ని బాగా నడిచిపోతాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు తగ్గిపోతాయో అసాంఘిక వ్యవస్థలు మళ్ళా వాళ్ళని రిక్రూట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా ఉండాలి అంటే మటుకు వీటి క్రియేట్ అనదర్ జాబ్ క్రియేషన్ ఇంజన్. అందుకనే మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టి 2.5 సంవత్సరాల క్రితం మేము పెట్టాము. దాని ద్వారా స్టార్టప్ కంపెనీస్ మేము ఎంకరేజ్ చేస్తున్నాము. అర్లీ స్టేజ్ స్టార్టప్స్ కి వాళ్ళకి మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ఫండింగ్ తీసుకురావడం కానీ, మార్కెట్ యాక్సెస్. ఇప్పుడు ఆ కంపెనీ సక్సెస్ అయ్యాయనుకోండి, వాళ్ళు దే విల్ క్రియేట్ జాబ్స్. ఇప్పుడు ఈచ్ కంపెనీ భారతదేశంలో ఆల్రెడీ 125 యూనికార్న్స్. యూనికార్న్ అంటే 8,000 crores పైన మార్కెట్ క్యాప్ కానీ వాల్యుయేషన్ ఉంటాయని దాన్ని యూనికార్న్ అంటారు. అలాంటి కంపెనీస్ 125 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం ఏది స్టార్టప్ ఎకోసిస్టమ్లో. సో నెక్స్ట్ వేవ్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టప్ వేవ్. దాంట్లో ఇప్పుడు మేము నా కృషి అంతా కూడా ఏ విధంగా కొత్త ఉద్యోగాలు త్రూ స్టార్టప్స్ క్రియేట్ చేయాలా, వై నాట్ వి క్రియేట్ ఏ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ యాపిల్ ఆర్ ఎన్విడియా ఇన్ ఇండియా. ఇప్పుడు వాళ్ళ మార్కెట్ క్యాప్, ఈచ్ కంపెనీ మార్కెట్ క్యాప్ సెవెరల్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, వాళ్ళు లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి కంపెనీస్ మనం ఎందుకు ప్రొడక్ట్ కంపెనీస్ ఎందుకు క్రియేట్ చేయగా, ఆ ఉద్దేశంలో నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఐ థింక్ డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ జర్నీ ఆల్సో.
1: మీరు ఇంటర్నెట్ ఇంటింటికి తీసుకొచ్చిన కాలంలోనే అది పెద్ద పెనుమార్పు. ఇప్పుడున్న సంధి స్థితి లేదంటే ఆ క్రైసిస్ పీరియడ్ని అధిగమించాలంటే మీరు యువతకి ఇచ్చిన మంత్రం ఏంటంటే స్టార్టప్.
0: ఎస్,
1: అంటే ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా మారమంట.
0: ఎస్, అదొకటే మంత్రం అండి. ఇప్పుడు మనకు అవకాశాలు కూడా ఇట్లేదు, ఎందుకంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో డేటా చాలా కీలకం అండి. డేటా లేకుంటే ఏ కంపెనీస్ పనిచేయవు. ఇప్పుడు ఎవరి దగ్గర డేటా ఉంది ప్రపంచంలో? చైనా దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది. వాళ్ళు 1 బిలియన్ ప్లస్ పాపులేషన్, మనది కూడా 1 బిలియన్ ప్లస్ పాపులేషన్. ఈ డేటా క్యూరేట్ చేసి ఈ డేటాను మనము ఏఐ మోడల్లో ట్రైన్ చేస్తే ఇండియాలో డెవలప్ అయ్యే ఏ స్టార్టప్స్ ఏ దేశంలో కూడా డెవలప్ కావు. అది మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకని దాని మీద ఫోకస్ చేసి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఏఐ సిటీని కడుతున్నారు ఈ ఏఐ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. మనకు ప్రాబ్లమ్ని దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని వే టు క్రియేట్ మోర్ మన ఓన్ ఐపీ ప్రొడక్ట్ కంపెనీస్ క్రియేట్ చేసేదానికి అవకాశం. ఎందుకంటే ఒకనొకప్పుడు భారతదేశం ప్రొడక్ట్ కంపెనీ మనం జీరో కూడా ఇన్వెంట్ చేసింది మన భారతదేశం నుంచే. మొత్తం మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత సర్జరీస్ కానీ మన దగ్గర నుంచే, తర్వాత బ్రిటిషర్స్ అంతా వచ్చి అనిచేశారు, మనం అందరిని బానిసలుగా మార్చేశారు. ఐటీ సర్వీసెస్ కూడా బానిసమైన ఇండస్ట్రీ, ఎందుకంటే వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రామ్ తయారు చేయాలంటే ఇక్కడ కూర్చొని టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ తయారు చేసేవాడు. అది కూడా సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా అలాంటి ఇండస్ట్రీని. ఇప్పుడు ఫార్చునేట్గా బికాస్ ఆఫ్ జనరేటివ్ అయ్యాయి ఆ సర్వీసెస్ ఇండస్ట్రీ అంతా కనుమరుగు అయిపోతుంది. ఇప్పుడు వీఆర్ ఫోర్స్ టు డెవలప్ సమ్ న్యూ ప్రోడక్ట్స్. ఇది ఒక రకంగా మంచిది భారతదేశానికి. ఇప్పుడు ఈ తరుణంలో స్టార్టప్స్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ వేవ్. నేను వాట్ ఎవర్ ఐ హావ్ డన్ అర్లియర్ ఫర్ ది ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, నాకు దానికంటే 1000 రెట్లు ఈ జర్నీలో ఈ స్టార్టప్ ఎంకరేజింగ్ ది స్టార్టప్ కంపెనీస్, సీయింగ్ దట్ మెనీ యూనికార్న్స్, డెకాకార్న్స్, హెక్టాకార్న్స్ కమ్స్ ఫ్రమ్ ఇండియన్ సాయిల్ అదిగినైతే ఉద్యోగాలు ఆటోమేటిక్ వస్తాయి, వెల్త్ క్రియేషన్ అవుతుంది. మనము $3 trillion or $4 trillion ఎకానమీ విల్ క్రాస్ $50 trillion ఎకానమీ బై 2047.
1: క్రైసిస్ ని క్రైసిస్ కింద కాకుండా ఆపర్చునిటీ కింద మార్చుకుని స్టార్టప్ మంత్రంగా మార్చుకుని మళ్ళీ విశ్వగురు స్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మనకి.
0: తప్పకుండా ఇండియా విల్ గో టు ది టాప్ అండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జయ చౌదరి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడం, సాంకేతిక విద్యలో పురోగతి, దేశ అభివృద్ధికై విశేష కృషి జరిపిన దార్శనికులు, ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జేఏ చౌదరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా? ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా

0: ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:50. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా గాంధీవం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీకుమార్ చిత్ర గానం చేసిన పాట వేటూరి గీతానికి MM కీరవాణి సంగీతం.

దిగిన మాల సొగసుల మాటలు ముగ్గందాల ఇల్ల నవ్వి సిగ్గందాల ఇల్ల నవ్వి బాలయ్యొచ్చి కోలతాడే వీళ్ళల్లు వైరందాల చీలు నవ్వి పేరుండాల పూలు నవ్వి ఊపిమ్మొచ్చి గుబ్బిల్లాడే బొందుళ్ళు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సినీకి తెలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట యమలీల. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. భువనచంద్ర గీతానికి ఎస్పీ కృష్ణారెడ్డి సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సినీ గీతాల్లో మీరు వినబోతున్నటువంటి పాట దొంగ పోలీస్ చిత్రంలోనిది. కేజే యశ్దాస్ చిత్ర గానం చేశారు బప్పిల్ హరి సంగీతం.

సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. వీటిని గీతానికి రాజ్కోట్ సంగీతం.

0: ने?
1: मोठा मेस्त्री.
0: शाबाशा.
2: మీరింత వరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. సినీ గేయం మొదలైన రోజుల్లోని తొలి తరానికి చెందిన ఓ మధుర గీతం ఇది. తొలితరం గీతం.
1: వలపు ఒక పారే సెలయేరు, ఆ సెలయేటి ఒడ్డున మత్తెక్కించే పిల్ల తెమ్మెరలు, పైగా ఆ ఒడ్డున అన్నీ ప్రేమను పూచిన పువ్వులతో వలపు బాటల నిండిపోయిన సుమసుగంధాలే. ఇవి చాలవన్నట్టు ముగ్ధ మనోహర కన్నీయ కేరింతలు. ఇదొక గగనయానమని, ఇది ఒక అమృత పానమని ఈ గీతిక మనకు తెలియకనే తెలియజెప్తుంది. కీలుగుర్రం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు సరళ పాడిన పాట, తాపీ ధర్మారావు రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

0: అలనాటి గీత రచయితలు ఎందరెందరో తమ పదబంధాల్ని పాట పల్లవులుగా చరణాలుగా మలచి పది కాలాల పాటు పాట పదిలంగా మన నాలుకలపై నర్తించేలా అందించారు. ఆ తరం గీతరచయితల గీతం.
1: శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవి ఎంతో ముఖ్యం. అయితే చూపు లేకపోయినా శిలను స్పర్శించి రూపాన్ని ఊహించవచ్చు. ఆ శిల్పాలతో పాటుగా కావ్య గానాలు ఒక పక్క, భేరీ భాంకార ఘంటా నినాదాలు మరొక పక్క, పదఘట్టనల నాట్య విన్యాసాలు ఇంకొక పక్క, శిలలే స్వరాలై పాడితే వెరసి ఇదంతా ఏకశిలా నగరమై దాని వైభోగమై మనకు అలరిస్తుంది. మంచి మనసుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: సినీ వినీల ఆకాశంలో గాయనీ గాయకులు తమ గళ మధురిమ అలాగే సంగీత వాద్యాల మేలుకలయికతో వీణులు విందు చేస్తూ తరతరాలకు శ్రవణానందకారకంగా నిలిచి రసభావనలకు జీవాన్ని పోసిన సంగీత దర్శకుల గీతం.
1: మత్తు కన్నులతో కొత్త వలుపులు చిలికించే చిన్నది ఒకవైపు, ఆ మత్తుకు గమ్మత్తైన చిన్నాడు మరొకవైపు. పూలన్నీ మూటగట్టుకుని పడవలా చేసి గాలితాళ్లతో గట్టిగా ముడులు వేసి మొగలి పూల సుగంధాలతో కురులు సవరించుకుని ఆమె ముస్తాబు కాగానే, హంసలాగా నడిచి రాగానే తన కోరమీసం మెలేసి కోటి సరసాలకు సిద్ధమైన చిన్నదాని సరాగాల్ని స్వరాలతో కూర్చి అద్భుత సంగీతాన్ని అందించారు ఈ గీతంలో. కలవారి కోడలు చిత్రంలో ఘంటసాల జిక్కి ఆరుద్ర రచన.

0: నవరసాలు సినీ రసాలలో రంగరిస్తే శృంగారం, హాస్య, కరుణ, అద్భుత, శాంతి ఈ రసాలతో పాటు భక్తి భావనలో దేశభక్తి, దైవభక్తి సమంగా తొణికిసలాడతాయి. సినీ రసాలలో నవరసాల రసరమ్య గీతం.
1: నిండి విడిగి విప్పారుతున్న పొలతో ఉద్యానవనాలు, వెనువెంటనే ఎండి ఆకురాలి ఎడారులైన దారులు, చూపు మరల్చుకోలేని తెలివెలుగు వేకువల అద్భుతాలు, కన్ను పొడుచుకున్నా కానరాని కారు చీకటి, ఆశ ఒక పక్క, అగాధం లాంటి నిరాశ మరొక పక్క, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏం జరుగుతుందో తెలియకుండా, జరిగింది అర్థం కాకుండా, ఈ సృష్టి వైచిత్ర నెపాన్ని భగవంతునిపై నెట్టి బాధగా మొరాళించమని కరుణారస ప్రవాహంలో వేడుకున్న పాట. దేవత చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గేయం, ఎస్పి కోదండపాణి సంగీతం.

0: బహుజన ప్రియ మనోరంజిత రాగఛాయలు సినీ గీత సంగీతంపై స్వర ప్రభావం చిలికిస్తూనే ఉంటాయి. రాగాన్ని గుర్తుకు తెచ్చే రాగరంజిత గీతం.
1: స్నేహం వలపు ఉయ్యాలలాంటిది. అవును, పొన్నమి వెన్నెలలో ఊగితే అది ఏ జన్మ సుకృతమో కదా. అదే వలపు రాగాలని కూనిరాగం తీస్తూ ఆకాశపు ధరలు వెంట హడావిడిగా వెళ్లిపోయే మేఘమాలికతో పాటు జతకట్టి దూరతీరాలకు సాగిపోవాలని, ఆ అందాల తీపిదారుల వలపు మూటల్ని మాటల పేటికగా అభివర్ణించి అభేరి భీంపలాస్ రాగరంజిత ఛాయలతో వీణులు విందు చేస్తున్న పాట వాగ్దానం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల దాశరథి రచన పెంజాల సంగీతం.

0: శ్రోతల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్నో పాటల్లో ఒకే గాయకుడు పాడిన పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకే గాయకుడు పాడిన ఓ గీతం.
1: వెన్నెల్లో నీడలు ఎంతసేపు ఉంటాయి? చందమామ ఉన్నంతసేపే. ఆనంద డోలికల్లో హొయ్యలు ఎంతసేపు ఉంటాయి? పసితనం ఉన్నంతవరకే. ఆ తర్వాత ఇక ముద్దు మురిపాల కోసం దూర తీరాలకు వెళ్లాల్సిందే. అంతులేని ప్రయాణం సాగించాల్సిందే. ఎదురుగా వీక్షించిన పువ్వు దాని తావిని గాలి మరొక తీరానికి తీసుకుపోయినట్టుగా, మమకారం ఎదురుగా ఉన్నా అది నెరవేరక దూరభారాలుగా జీవిత భారాన్ని మోస్తూ బ్రతికింతే అనే బాధని, జీవితపు లోతుని తన గళంలో పలికించి అజరామరమైన అమర గాయకుడు ఆయన. దేవదాసు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సీనియర్ సముద్రాల రచన, సిఆర్ సుబ్రహ్మణ్యం సంగీతం.

0: ఎందరో గాయనీ గాయకులు తమ గళం శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేలా తమ స్వరాన్ని స్వరాలుగా అందించారు. ఒకే గాయని పాడిన గీతం.
1: పెళ్ళుమని వాన కురుయగానే, భళ్ళుమని తెల్లారక ముందే, చెంగల్వ పూలు వికసించి నెలరాజు కోసం తెల్లని కన్నులతో ఎదురుచూస్తూ ఉంటాయి. వాడిపోగానే వెన్నెల కోసం తారకలై చుక్కలే అవే మెరుస్తాయి. అందుకే పున్నమి వెలుగున స్నానమాడిన పూలు లేత వలపున ఎరుపెక్కిన పసినిసుగుల్లాంటి బుగ్గలతో సిగ్గులతో మదీయ సంగీతాలాపన చేస్తే అది పాటగా తర్జుమా అయి ఈ గాయని మధుర గళంలో వినిపిస్తుంది. ఆత్మీయుల చిత్రంలో పి. సుశీల, దాశరథి గేయం, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

0: ఒకరే పాడినా వేరొకరితో కలిసి యుగళగీతి ఆలపించినా గాయనీ గాయకుల స్వరతంత్రీనాదం ఎప్పటికీ అజరామరం, అద్భుతం, యుగళగీతం.
1: వయస్సు దూర సొగసుకు చిరునామా. అది వాలుచూపులే చూస్తుంది. ఆ చూపులకు కళ్లాలు లేని గుర్రాల్లాంటి ఆలోచనలు వస్తాయి అబ్బాయిలకు. వారు వెంటబడక మానరు. ఇద్దరి మధ్య కలిసిన కళ్లతో యుద్ధం మొదలవుతుంది. అది హృదయం దాకా పాకి గిలిగింతలు పెడుతుంది. కాని కొంటె కోణంగి చూసే చూపుకు అది ఓరచూపని, ముగ్ధ మనోహరి చూసే చూపు కోరచూపని తేడా తెలియకుండా మాత్రం ముందుకెడితే గందరగోళమే. ఆ వివాదాన్ని ఓ సంవాదంగా, యుగళగీతిగా అందిస్తే ఆత్మబలం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పీసుశిల పాడిన పాట. ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: రసప్లావిత సుమధుర గీతాలలో జనజాగృతికై ప్రబోధాన్ని అందించే గీతం.
1: గతంలో పరిస్థితులు ఎంతో దయనీయంగా ఉండేవి. విత్తు చల్లినా ఆకాశం చినుకుల్ని దొలపరించకపోవటంతో కన్నీటి చినుకులు రాలుస్తూ రైతన్న ఎంతో కష్టపడేవాడు. కొందరైతే కూలీకి వెళ్లి ఆ డబ్బులతో ఆశగా లాటరీ టికెట్లు కొనుక్కుని తమ దురదృష్టాన్ని వెతుక్కునేవాళ్లు. ఇవి చాలవన్నట్టు మూఢాచారాలు, అపనమ్మకాలు, అక్షరం రాకపోవటం, వీటన్నింటి వల్ల పూరిగుడిసెలో కాపురం, రోగాలతో సంసారం, జీతాలు లేని కొలువులు, ఒకటేమిటి, అన్నీ భవసాగరాలే. ఆ కాలపు భవసాగరాలను దాటమని, ఒకరిపై ఆధారపడకుండా ఉండమని ప్రబోధించిన గీతం. భూమి కోసం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, పెంజాల సంగీతం.

0: ప్రణయ సరస సరాగాల శృంగార గీతం.
1: తనకు ఒక కళ వచ్చిందని, అది జరుగుతుందో లేదో అని తళుక్కుమనే కొలుకులతో, జిలిబిలి పలుకుల చిలిపి పలుకులతో, వలుపులతో సాగిపోతున్న జవరాలను కాస్త ఆగమని, చొరచొర చూపులతో చూసిన చూపు చాలని, జతగా తాను ఉంటానని తన కళలోకి వచ్చిన ఆమెని నిలదీసి నిలువరించి ప్రణయ సరాగపు పలకరింపుతో పలవరిస్తున్న ప్రియభాషణమే ఈ ప్రణయ గీతిక. ఉయ్యాలా జంపాలా చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతం.

0: నిరంతరం తరంతరం ఏదో ఒక రూపంలో మన మనుగడకు కారణమైన ప్రకృతిపై ప్రేమను చూపే గీతం.
1: సున్నాని కనిపెట్టింది భారతీయుడైనా, శూన్యాన్ని కనిపెట్టింది మాత్రం ప్రేమికుడే. ఆమె సర్వస్వం అనుకుని తన ధ్యాస ధ్యానం ఆమె అని, తన సర్వం తన స్వర్గం కూడా తనతోనేనని, కాలం ఆగిపోయినా తన ఊహల ఊయడలో ఊగేది ఆమెనని, ఇంకా ఏమన్నా అనుమానం ఉంటే తన హృదయంలాగే విప్పారిన పూల గుత్తుల్ని అడగమని, తన భావనలాగే తేలికగా సాగిపోయే గాలి గంధాల్ని అడగమని, తన ప్రేమకు ప్రణయానికి ప్రకృతిని ముడివేసి మధురంగా ఆలపించిన ఓ అద్భుత గీతం. గీత చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జికే మూర్తి రచన, సత్యం సంగీతం.

0: లాలిత్యలాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం.
1: చీకటి ఎప్పుడూ శాశ్వతం కాదు. పడమటి కొండల మధ్యలోకి సూర్యుడు చేరుకోగానే తూర్పు కొండల మీద చందమామ తొంగిచూస్తాడు. బంధాలు శాశ్వతం కాదు. తాను పెంచి పోషించి తనతో పాటు తన ఆశల్ని ఆశయల్ని పంచుకుని పెంచుకుని పెద్ద చేసిన అమ్మానాన్నల్ని వదిలి కన్నీ అనే మల్లెతీగ ప్రేమ పందిరిక చుట్టుకున్నట్టు అటునుంచి ఇటు వచ్చేసిన తర్వాత అనంత ఆకాశపు నీలి నీడల్లో మబ్బు జాడల్లో వలపుల మలుపులలో బ్రతుకు బాటల్లో కలిసి సాగాలని తీయని కలలు కంటూ ఏవో లోకాలకు తీసుకుపోతున్న పాట. ఆలీబాబా 40 దొంగల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:58. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6 గంటలకు క్షేత్రదర్శన సమాచారంతో కూడిన భక్తి గీతాలు వినవచ్చు. 7:15 ఇది మన చట్టం శీర్షికన డిపిటిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంశం గురించి సిడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఎస్ మూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతల వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. 8:15 శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని. 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్. గుర్తుకొస్తున్నాయి. రేపు శనివారం కాబట్టి సంభాషణల రచయిత గురించి ప్రత్యేక కార్యక్రమం గుర్తుకొస్తున్నాయిలో 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి. ఇక సాయంత్రం 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు, 6:20 లేటెస్ట్ సూపర్ హిట్స్, 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన పొగ తిరగటం వలన దుష్ప్రయోజనాలు, ఈ అంశం గురించి పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెన్నంశెట్టి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. 7:30 ఆల్ టైమ్ హిట్స్ వింటారు. 8:00 మస్తీ మజా, 8:30 ఏకచిత్ర గీతం, 9:00 ఫిలిం గీతాలు, 10:00 ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:15 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాల్లో ఎఫ్ఎం 102.8 MHz పై కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.